0: at the 2026 Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈ నూటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇంద్రియ నిగ్రహం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ కాకర్ల ప్రసాద శాస్త్రి.

ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಂ ದೃಢಕಾರಿ ಮೃದುರಾಂಥ ಕುರಾಚಾರ್ಯ ಸಂವನನ್ ಅಹಿಂಸೋ ದ್ರಮ ದಾನಾಭ್ಯಂ ಜಯೇ ಸ್ವರ್ಗಂ ತಥಾವೃತ. ಮೆತ್ತನ ಸ್ವಭಾವಾನ್ನಿ ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಾನ್ನಿ ದಾತೃತ್ವಾನ್ನಿ ಕಲಿಗಿ ದೃಢವೃತುಂಡೈ ಕ್ರೂರತೋ ಸ್ನೇಹಂ ಚೇಯಕ ಎವರಿಕಿ ಹಿಂಸ ತಲೆಪೆಟ್ಟನ ಮಾನವುಡು ಸ್ವರ್ಗಾನ್ನಿ ಜಯಿಸ್ತಾಳು. ಜೀವಿತ ಒಕ ನಾಟಕ ರಂಗಮನೆ ಶೇಕ್ಸ್ಪಿಯರ್ ಏನಾಡೋ ಚೆಪ್ಪಾಡು. ಇದು ಸಾಮಾಜಿಕ ಪರಮೈನ ಮಾನವ ಸಂಬಂಧಮೈನ ಪೋಲಿಗೆ. దీనిలో నిజాన్ని నిర్ధారించే ముందు లోతైన అవగాహన కావాలి. అది అనుభవం నుంచే వస్తుంది. కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం ఇవన్నీ మానవ జీవితంలో ఒక ప్రధాన సముదాయ భాగం. వీటిలోని సత్యాసత్యాలను కాచి వడబోసే ముందు మానవ నైజాన్ని గమనించాలి. ఇందులోంచే కష్టసుఖాలు, భోగభాగ్యాలు, పీడిత దుఃఖాలు వంటి విషయాలు మానవ సంబంధాలుగా తొంగిచూస్తాయి. వీటిలో అరిషద్వర్గాలను జయించడం చాలా గొప్ప విషయం. వీటిని త్యజించి మనుగడ సాగించడం సామాన్యమైన విషయం కాదు. మాయామోహితమైన అనేక ప్రభావాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కర్మఫలాలను అనుభవించి పూర్వజన్మ ఫలితాన్ని పొందడం ద్వారా కొత్త అనుభవాన్ని సొంతం చేసుకున్న వాళ్ళమవుతాం. దీనిలో కర్మ సిద్ధాంతం ఒకటి. ఇది మానవ జీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తుంది. వీటన్నింటి సారాంశాన్ని గమనిస్తే నిష్టగా జీవించ

0: ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇంద్రియ నిగ్రహం, అహింస, సత్యం, పరద్రవ్యాన్ని అపహరించకుండుట, పరశుద్ధి అనేవి నాలుగు వర్ణముల వారికి సంగ్రహముగా మనుధర్మ శాస్త్రకర్తైన మనువచే చెప్పబడిన ధర్మాలుగా పేర్కొనబడ్డాయి. వీటిలో ఇంద్రియ నిగ్రహము చాలా కష్టమైనది. ఇంద్రియాణం జయే యోగం సమాతిష్ఠేది వార్నిసం జితేంద్రియో హి శ్రకోతి వశే స్థాపయితం ప్రజాహ. రాజు రేయింబోళ్ళు ఇంద్రియ జపమును అభ్యసించాలి. ఇంద్రియ జయము గలవాడు ప్రజలను వశమందించుకునుటకు సమర్థుడగును. భారతీయ తత్వ సిద్ధాంత మహావీరుని బుద్ధుని బోధన నుంచే స్వీకరించబడింది. మానవ కళ్యాణానికి, విశ్వశాంతికి, సర్వ మానవ సౌభృత్వానికి అనువైన మార్గాలను జైన బౌద్ధ సిద్ధాంతాలు పలు ధర్మ సూత్రాల ద్వారా ప్రతిపాదించబడ్డాయి. తాత్విక చింతనను ప్రబోధించాయి. దుఃఖానికి కోరికలు మూల కారణం. ఈ కోరికలు జయించగలిగితే మానవులు అన్నింటినీ ఆత్మ అతీతులవుతారనే సత్యాన్ని తెలియజేశాయి. ఈ కోరికల్లో ఇంద్రియ నిగ్రహం అనేది ఒకటి. నా వీరలో దుశ్చరితాన్శాంతో నా సమాహిత నా శాంతా మానసో వాపి ప్రజ్ఞానైన మాప్నుయాత్. చెడు నడవలికను వీడనివాడు, ఇంద్రియ చాపల్యం నుంచి తప్పించుకోనివాడు, చిత్త సమాధానము లేనివాడు, మనసును శాంతపరచుకోలేనివాడు ప్రజ్ఞతో ఈ ఆత్మను పొందజాలడు. ఇంద్రియ మానములను గ్రహించి ఆత్మయందు మనసును లగ్నపరుచుకున్నవాడే సత్యమైన జ్ఞానంతో పరమాత్మను చేరుకుంటారు. దుర్వ్యసనాలకు బానిసలైన వారు సర్వత్రా సమస్యలతో సతమతమవుతూ దుఃఖ సముద్రంలో ఈదులాడుతుంటారు. ఈ సమస్యలకు అధిగమించడానికి అమితమైన నిగ్రహశక్తితో పాటు ఆత్మ పరిశీలన అవసరం. తనలోకి తాను నిర్భయంగా తొంగి చూసుకున్ననాడు మానవుడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు. త్రికరణ శుద్ధిగా ఆచరించిన కర్మలను మన వ్యవహార శైలిలో పోల్చి చూసుకున్నప్పుడు మన లోటుపాట్లను ఎప్పటికప్పుడు అంచనా వేయగలుగుతాం. ఈ ప్రయాణంలో కష్టనష్టాలు తాకిడిని ఒత్తిడిని అధిగమిస్తూ దృఢ చిత్తంతో ముందుకు సాగిపోవాలి. పరిస్థితిలో మమేకమైన సందర్భాలు కొన్నిసార్లు మనల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి, అసాధారణమైన పోరాట పటిమను పెంపొందిస్తాయి. దీనికి ఇంద్రియ నిగ్రహంతో పాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాలానుగుణమైన మార్పులను గమనిస్తూ నిర్ణయాత్మకమైన కార్యాన్ని చేపట్టినప్పుడు అంతా జయమే కలుగుతుంది. సందర్భరహస్యాన్ని గుర్తిరిగి వివేకంతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇది అన్ని వేళలా సాధ్యపడదు. లక్ష్య సాధనతో తప్పటడుగు వేసే సమయంలో ఆత్మనిగ్రహశక్తి ఒక కొమ్ము కాస్తుంది. ఇది అన్ని విధాల అనుకూలమైన పరిణామంగా చెప్పవచ్చు. మనస వాచ కర్మణ ఆచరించిన కార్యములకు ఇది శుభ సంకేతాన్ని అందిస్తాయి. ఈ కార్యసిద్ధి సహజంగా మనిషిలోనే రావాలి. ఇది ఇంద్రియ నిగ్రహశక్తి పరోక్షంగా దోహదం చేస్తుంది. దీనిని ఒడిసి పట్టుకోవడానికి సర్వశక్తులను కేంద్రీకరించి మనం పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడగలగాలి, నేర్చుకోవాలి. ఇదే ఇంద్రియ నిగ్రహము.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇంద్రియ నిగ్రహం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ కాకర్ల ప్రసాద శాస్త్రి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసి పడదాం, ఆరుతడి పంటలతో లాభాలు పొందుదాం అనే అంశం గురించి వింటారు. శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు.

రైతు మిత్రులకు నమస్కారం. వర్షపు నీటిని ఒడిసిపడదాం, భూగర్భ జలాలు పెంచుదాం. ఈ సంవత్సరం ఎల్నినో సూపర్ ఎల్నినో అనేటువంటి విపత్కర పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం వ్యవసాయం చేసేటప్పుడు నష్టపోకుండా ఉండాలి అంటే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పడ్డ వర్షాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా నిల్వ చేసుకుని ఆ వర్షపు నీటితో మనం పంటలు పండించుకునే ఆలోచన చేయాలి తప్ప, వర్షం సకాలంలో పడుతుందిలే అని మనం పంట వేసుకుంటే నష్టపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి పడ్డ వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని అది

నిల్వ చేసుకుని ఆ నిల్వ చేసుకున్న నీటిని కీలక సమయాల్లో వాడుకున్నట్టయితే పంటలలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. మనిషికి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అంతకంటే ప్రాధాన్యత కలిగింది నీరు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో అనేక నీటి కష్టాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వర్షాలు సకాలంలో కురవడం లేదు. కాబట్టి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు వర్షపు బొట్టును ఒడిసిపట్టుకుని దాచుకున్న నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని వాడుకున్న రైతాంగం మాత్రమే పంటలలో గణనీయమైన దిగుబడులు సాధించడానికి అవకాశముంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావము, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి రైతులు కూడా వాతావరణ ఆధారిత వ్యవసాయము చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. వాణిజ్య పంటలు వేస్తే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చిరుధాన్య పంటలు అంటే స్వల్పకాలంలో పండేటువంటి రాగి, కొర్ర, ఒరిగ, ఆరిక, సజ్జ ఇలాంటి పంటలు వేసుకుంటే గట్టున పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా వాతావరణ ఆధారిత వ్యవసాయం చేస్తే మనము బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాతావరణాన్ని అనుసరించి ఆ విధంగా వ్యవసాయం చేయలే తప్ప పోటీతత్వంతో వ్యవసాయం చేస్తే నష్టపోయేది అక్షరాలా జరుగుతోంది. కాబట్టి నీటి లభ్య పరిస్థితులను బట్టి స్వల్పకాలిక పంటలు వేసుకుంటే చాలా మంచిది. 3 నెలల పంటలైన చిరుధాన్య పంటలు వేసుకుంటే అంటే కొర్ర, రాగి, సజ్జ, జొన్న, ఆరిక, ఒరిగ, సామ ఇలాంటి వర్షాధార పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండడానికి అవకాశముంది. పూర్వము విపరీతంగా వర్షాలు పడేవి కాబట్టి కాలువల ద్వారా నీరు పారించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సూక్ష్మ నీటి సేద్యము, బిందు సేద్యం వైపు అవగాహన పెంచుకొని ఆధునిక వ్యవసాయం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత నేడు రైతాంగంకి తప్పనిసరి. ప్రభుత్వము రైతాంగానికి అండదండగా ఉండాలి, వ్యవసాయంలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక నినాదంతో అటు అన్నదాత సుఖీభవ, ఇటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చాలా వరకు కూడా రైతాంగాన్ని ఆదుకుంటుంది. పెట్టుబడి సాయంగా ప్రభుత్వం కూడా సాయాన్ని అందిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే గిట్టుబాటు ధరలు ఏ పంటకైతే ఉన్నాయో ఆ పంటను మనము సాగు చేసుకుని నష్టపోకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. విపరీతంగా పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు వేయడం అంతగా మంచిది కాదు. ముఖ్యంగా ఇవాళ పెట్టుబడి విషయానికి వస్తే చాలామంది రైతాంగం ప్రాథమిక దశలో విత్తన శుద్ధి చేసుకొని పంట వేసుకోవడం లేదు. వర్షం పడ్డప్పుడు మార్కెట్లో ఏదైతే డీలరు అందిస్తున్నాడో ఆ విత్తనాన్ని తీసుకుని వచ్చి అది నాణ్యమైన విత్తనంగా భావించి ఆ విత్తనాన్ని విత్తనంగా వాడుకుంటున్నాడు. దానివల్ల అది విత్తన శుద్ధి చేసిందో లేదో తెలియదు, కానీ నష్టపోవడం మాత్రం జరుగుతూ ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దళారీల వ్యవస్థ ఉన్న ఈ ప్రస్తుత సమయంలో రైతు అవగాహన పెంచుకొని దానిమీద ఏ లేబుల్ ఉందో చూసుకొని నమ్మకమైనటువంటి డీలర్ దగ్గర, నమ్మకమైనటువంటి డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ప్రతి రైతు కూడా తన ఇంట్లో ఏదైతే పంట ఉంటుందో అదే పంట మరుసటి సంవత్సరం వేసేటప్పుడు అందులో మేలుజాతి వంగడాలను ఎంపిక చేసుకుని, మేలుజాతి కంకులను పక్కన పెట్టుకుని వాటినే విత్తనంగా వాడుకొని విత్తనోత్పత్తి చేసుకుని పంట వేసుకుంటే చాలా వరకు పెట్టుబడి తగ్గుతూ ఉంది. ముఖ్యంగా మన దగ్గర ఉన్న విత్తనాన్నైనా శుద్ధి చేసుకుని వేసుకున్నట్లయితే మంచిది. ట్రైకోడెర్మా విరిడి అందుబాటులో ఉంది, ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది, దానిని ఉపయోగించుకోవాలి. రైతు స్థాయిలో పురుగులకైతేనేమి, తెగుళ్లకైతేనేమి విడివిడిగా విత్తన శుద్ధి చేసుకుని వేసుకుంటే ప్రాథమికంగా అంటే దగ్గర దగ్గర 30 రోజుల వరకు భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్లు పంటకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రాథమిక దశలో తెగుళ్ల విషయంలో పెట్టుబడి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలు కొనేటప్పుడు కూడా ఖచ్చితంగా నమ్మకమైనటువంటి డీలర్ దగ్గర కొనాలి. కొనేటప్పుడు ఖచ్చితంగా విధిగా రసీదు అడిగి తీసుకోవాలి. ఆ రసీదును మనము సంవత్సరాంతం వరకు పంట ఇంటికి వచ్చే వరకు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మంచిది. ఎందుకంటే నేటి వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో రైతు పెట్టుబడి పెట్టడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర చేయి చాచకుండా తన ఇంట్లో పండిన విత్తనాన్ని విత్తనంగా వాడుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బయట కొనాల్సి వచ్చినప్పుడు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు తీసుకొని అవి మాత్రమే తీసుకొని వేసుకున్నట్లయితే నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ మనం చూస్తే రైతాంగం అంతా కూడా డీలర్ దగ్గర విత్తనాలు తెచ్చుకుంటున్నారు, రసీదు మర్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం పడకపోతే మళ్ళీ అదే డీలర్ దగ్గర పోయి విత్తనాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మంచి విత్తనం ఇచ్చినా రెండవసారి కూడా అదే విత్తనాన్ని ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఈ రోజుల్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా విధిగా రైతు రసీదు తీసుకోవాలి, నమ్మకమైన విత్తనాన్ని వాడుకోవాలి. ప్రస్తుతము వర్షాలు సకాలంలో పడడం లేదు. కాబట్టి ఏదేని నష్టం జరిగితే రసీదు లేకుండా నష్టపరిహారం రాదు. కాబట్టి చివరి వరకు రసీదు ఉంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ఈ ఎల్నినో ప్రభావం ఉంది. కాబట్టి ముందుగా విత్తనం

సిద్ధం చేసుకుని పొలాన్ని శుభ్రం చేసుకుని పదును కాగానే వెంటనే అదును వేసుకోవడం మంచిది. ఏది ఏమైనా విత్తనం రైతుకు తన దగ్గర ఉంటే వాడుకోవడం మంచిది. మేలుజాతి వంగడాలు కావాలి అని తాపత్రయపడి నాసిరకం విత్తనాన్ని తెచ్చుకొని ఆరుగాలం కష్టపడి నష్టపోవడం కంటే మంచి విత్తనాన్ని వాడుకోవడం చాలా వరకు కూడా నష్టపోకుండా ఉంటుంది. ఇక పంటల బీమా విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే వర్షాలు అధికంగా పడవచ్చు, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా రావచ్చు, అంటే అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. ఈ అతివృష్టి అనావృష్టి ఉంటున్న ఈ నేపథ్యంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో రైతులు అన్ని విధాల అంటే అటు పశుపోషకులైతేనేమి ఇటు పంటలు వేసే రైతులైతేనేమి ఖచ్చితంగా విధిగా పంటలను నమోదు చేయించుకోవాలి. పంట నమోదు చేయించుకుంటే ఆ పంటలలో ఏదేని ప్రకృతి వల్ల అంటే అటు తుఫానుల వల్ల అయితేనేమి, భూకంపాల వల్ల అయితేనేమి, అగ్ని ప్రమాదాల వల్ల అయితేనేమి, ఉన్నపలంగా భూమి దిగిపోవడం వల్ల అయితేనేమి నష్టం జరిగినప్పుడు ఆ రైతు నష్టపోకుండా బయటపడాలి అంటే ఖచ్చితంగా బీమా చేయించుకోవాలి. అంతేకాకుండా మనం పండించిన పంటను అమ్ముకోవాలంటే ఖచ్చితంగా మన పొలంలో ఏ పంట వేశాము అనేటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి, వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకుపోయి పంట నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రైతైతే పంట నమోదు చేసుకోలేకపోతాడో ఆ పండించిన పంటను మార్కెట్లో కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు పంటను విధిగా నమోదు చేయించుకోవాలి, బీమా చేయించుకోవాలి. ఆ బీమా ఒక కేవలం పంటల విషయంలోనే కాకుండా పశుపోషకులు కూడా బీమా చేయించుకుంటే ఏదేని అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు నష్టపోకుండా రైతాంగం బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విధిగా బీమాను చేయించుకోవాలి, పంట నమోదు చేయించుకోవాలి. నష్టపోకుండా ఉండాలంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా చిరుధాన్య పంటలు వేసుకుంటే స్వల్పకాలంలో పండుతాయి కాబట్టి, పాడి పంట రెండు ఉంటాయి కాబట్టి మనము స్వల్పకాలిక పంటలు వేసుకుని పిటుబులు తగ్గించుకొని రసాయన ఎరువుల వినియోగం, రసాయనిక మందుల పిచికారి తగ్గించుకొని గో ఆధారిత వ్యవసాయం చేస్తే మనము నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి పడ్డ వర్షాన్ని ఒడిసి పట్టుకొని ఏదైతే వర్షపు నీటిని మనం నిల్వ చేసుకున్నామో ఆ నిల్వ చేసుకున్న నీటిని సూక్ష్మ నీటి ద్వారా, బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని, ఎక్కువ విస్తీర్ణాన్ని, సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాల్సిన అవసరం రైతాంగం ఆలోచన చేయాలి. ఏ పంట వేసినా కూడా వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు మాత్రమే వ్యవసాయం చేస్తే మంచిది. అన్నపూర్ణ దేశంలో, వ్యవసాయక దేశంలో 80% మంది వ్యవసాయం మీదే ఆధారపడుతున్న ఈ భారతదేశంలో ఖచ్చితంగా వాతావరణ కాలుష్య నివారణకు రైతు వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసి పడదాం, ఆరుతడి పంటలతో లాభాలు పొందుదాం అనే అంశం గురించి శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భవనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై

0: యువతలు అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: ఫర్ ఏ నషాముక్త్ భారత్ దట్ ఈస్ డ్రగ్ ఫ్రీ ఇండియా ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈస్ టు యునైట్ ద నేషన్స్ యూత్ టు ఎంపవర్ దెమ్ యాజ్ డ్రగ్ ఫ్రీ హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యాజ్ యు ఆర్ ఆల్ అవేర్ డ్రగ్ అబ్యూస్ కెన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్ డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ అబ్యూస్ మే ఫేస్ లీగల్ ఇష్యూస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బోత్ ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ.
0: మత్తురహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొలు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్నవారికి సహకారం అందించేందుకు రాష్ట వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను 6000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతోంది. 45 లక్షల రూపాయలతో వాహనాలను వారికి అందించడం జరుగుతోంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి 6000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే 15000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్లు రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవ దానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో 3వ తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా, వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింతమంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ,
3: ఆధునిక మెడికల్ సైన్స్ కే ఇస్ దౌర్ మే ఆర్గన్ డొనేషన్ కిసీ కో జీవన్ దేనే కా ఏక్ బహుత్ బడా మాధ్యమ బన్ చుకా హై. కహతే హై జబ్ ఏక్ వ్యక్తి మృత్యు కే బాద్ అప్నా శరీర దాన్ కర్తా హై తో ఉస్సే 8 సే 9 లోగో కో ఏక్ నయా జీవన్ మిల్నే కీ సంభావనా బన్తీ హై. సంతోష్ కీ బాత్ హై కి ఆజ్ దేశ్ మే

0: ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है। साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5,000 से भी कम केसेस थे।
1: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 అనంతరం 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి ప్రసారమవుతుంది. తదుపరి శ్రీమతి మందరపు హైమావతి గారి కవితలు, అనంతరం వైఎస్ఎస్ రంగనాయకి గారి కవితలు ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2223939.

ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె రాజారాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 అనంతరం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలోను, 6:05 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం, 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 అన్నమాచార్య కీర్తనలలో భాగంగా పూజాప్రసాద్ ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో బయోచర్ తయారీ విధానం మరియు వివిధ పంటలలో వినియోగం గురించి డాక్టర్ శ్రీలత, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సాయిల్ సైన్స్ ఆర్ఏఆర్ఎస్ ల్యాబ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:15 అనంతరం 10:00 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:30 పాటకు వేళాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్య, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ

ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధుని దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారీ గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 నుండి 5 వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మై భారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకోవాలి.

0: అనే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है, और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है, और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్పోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిసాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి వింటారు. అనంతరం శ్రీమతి మందరపు హైమావతి గారి కవితలు వింటారు. తదుపరి వైఎస్ఎస్ఎస్ రంగనాయకి గారి కవితలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మోటి మలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: కార్యక్రమంలో ముందుగా తల్లిపాల వారోత్సవాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేసే ప్రకృతి ప్రసాదాల్లో తల్లిపాలు అత్యంత విలువైనవి. ప్రతి సంవత్సరం 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి బిడ్డ ఆరోగ్యానికి అవి అందించే అమూల్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తల్లిపాలు నవజాత శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి ఆహారం. పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు చిట్కటి పాలు అంటే కొలెస్ట్రమ్ శిశువుకు మొదటి టీకా వంటివి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎన్నో ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. శిశువుకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో తల్లిపాలలోనే ఉంటాయి. ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు అన్నీ సమతుల్యంగా లభిస్తాయి. అందుకే పుట్టిన తొలి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. తల్లిపాలు శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసానికి కూడా ఎంతో దోహదపడతాయి. తల్లి ఒడిలో పాలు తాగే సమయంలో ఏర్పడే ఆప్యాయత, ప్రేమ, భద్రతాభావం బిడ్డ భావోద్వేగ వికాసానికి బలమైన పునాది వేస్తుంది. తల్లిపాలు శిశువుకే కాదు, తల్లికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రసవానంతరం త్వరగా కోలుకోవడానికి, కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటానికి, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఇవి సహాయపడతాయి. తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రమైనవి, సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయి. వీటికోసం అదనపు ఖర్చు ఉండదు. కాబట్టి కుటుంబానికి ఆర్థికంగా కూడా ఇది ఎంతో ప్రయోజకరమైన మార్గం. తల్లిపాలను ప్రోత్సహించటం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, సమాజం, ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి తల్లికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహం అందించాలి. తల్లి ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉండేలా సహకరించటం ఎంతో అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునిసెఫ్ సూచనల ప్రకారం పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడం, తొలి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, ఆ తర్వాత పోషకాహారంతో పాటు 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించటం శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాల వారోత్సవాల ప్రధాన ఉద్దేశం ప్రతి శిశువుకు తల్లిపాల హక్కు కల్పించడం, ప్రతి తల్లికి అవసరమైన సహాయం అందించడం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. తల్లిపాలు శిశువుకు తొలి ఆహారం మాత్రమే కాదు, జీవితాంతం ఆరోగ్యాన్ని అందించే అమృతం. ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల గొప్పతనాన్ని అందరికీ తెలియజేద్దాం. ఆరోగ్యవంతమైన తల్లులు, ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం మనమంతా కలిసి కృషి చేద్దాం. మీరింతవరకు నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శ్రీమతి మందరపు హైమవతి గారి కవితలు వింటారు.
6: శీర్షిక ఆకాశంలో సగం. అహింసా పరమోధర్మ అనే సిద్ధాంతం ప్రతిపాదించిన మహాత్ముడు జన్మించిన దేశమిది. బాణం నాటుకున్న నోరులేని పక్షి బాధతో విలవిలలాడుతుంటే

మృదు కరకమలాల దోసిల్లోకి తీసుకొని రెక్కల్లో గుచ్చుకున్న బాణాన్ని పెకలించి గాయం నయం చేసిన కారుణ్య సింధువు సిద్ధార్థుడు నడయాడిన భూమి ఇది. స్త్రీహత్య ఘోరపాతకమని, భ్రూణహత్య మహాపాపమని నమ్మిన భారత భూమి ఇది. అయినా దేశంలో ఎక్కడో ఓ మూల ఏదో ఓ చోట మృత్యుదేవత పదఘట్టనలను కావాలని మరీ కోరి ఆహ్వానిస్తున్న సందర్భమిది.

ప్రతిరోజు ఒక శిశు మరణం, ప్రతి ఘడియ ఒక పిండ హననం. ఆడపిల్ల మహాలక్ష్మి అన్నవారే ఆర్థిక మనస్తత్వం ముసుగులో అమ్మాయిని తీసివేతగా భావిస్తూ ఉమ్మనీటి పొరల ఏడేడు ద్వారాల కోటగోడల అంతరాలలో భద్రతా నిలయం తల్లి గర్భంలో మూడంకె వేసి ముడుచుకొని పడుకున్న ఏ పాపం ఎరుగని శిశువుని తిలాపాపం తలాపిడికడన్నట్లు పదునైన కత్తెరతో కత్తిరించి ఆయుష్ను అంతమందిస్తాడు వైద్యుడు. పొరపాటున గండం గడిచి పిండం బయటపడితే పెరిగి పెద్దయ్యాక చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, వాటాల్లో పోటీలకు వస్తారేమోనని గొంతుక్కి వడ్లగింజ ఉరివేసో, పాతగుడ్డల మూటల మురిక్కాలవులో విసిరేసో, చిత్తుకాయితంల చెత్తకుండీలో పారవేసో అయినవారు చేతులు దులుపుకుంటున్నప్పుడు ఆకాశంలో సగమని అతిశయోక్తులు వల్లిస్తూనే ఆచరణలో అవనిలో సగం శాతం కూడా లేకుండా చేస్తున్నప్పుడు ఈ నిర్దాక్షిణ్య హత్యలకు ఏ న్యాయమూర్తి శిక్షలు వేయనప్పుడు కళ్ళెదుట ఘోర దారుణాలను చూస్తూ సంఘం ధృతరాష్ట్ర పాత్రను అభినయిస్తున్నప్పుడు అసంఖ్యాక శిశు ప్రాణదీపాలు గాలిలో కలిసిపోయే భయానక దృశ్యాలు కడుపులో దేవేస్తుంటే నాగరికతకు నిర్వచనం ఇదేనా అని నివ్వెరపోతున్నాను. శీర్షిక ఆనంద చంద్రశాల. చల్లగాలి తాకిడికే మురిసిన నల్లమబ్బు మయూరం తనువు మరచి, జగతి మరచి, చినుకుల నృత్యం చేసి పరవశించి నింగినంటేలా పొంగే వాగులను, వంకలను నీరాజనంగా సమర్పిస్తుంది. సంగీత కళాకారుని కొనగోటి మీటికే జలతరంగిణి స్వరతరంగిణి అయి శ్రోతల హృదయాల్లో కోటి కోటి నాద సుధారస జల్లులను కురిపించి పరవశింపచేస్తుంది. చిత్రకారుని కరాంగుళి స్పర్శకే ప్రకృతిలోని రంగులు ప్రాణం పోసుకొని కేన్వాసుపై కొత్త చిత్రమై సమ్మోహపరుస్తాయి. మాధవుని మధురాధర స్పర్శకే వెదురుముక్క వేణువై వేయి రాగాలు వినిపించి బృందావన సీమను సుందరారామ సీమగా పల్లవింపచేస్తుంది. అనురాగవల్లి కన్న తల్లి మృదుహస్త స్పర్శకే చిన్నారి శిశువులు వెన్నెల్లో తడిసిన పారిజాతాలే కన్నుల్లో ఆనందదీపాలు వెలిగిస్తారు. అనురాగవల్లి కన్న తల్లి మృదుహస్త స్పర్శకే చిన్నారి శిశువులు వెన్నెల్లో తడిసిన పారిజాతాలే కన్నుల్లో ఆనందదీపాలు వెలిగిస్తారు. ప్రాణవిభుని చిరుస్పర్శకే పడతి దేహ మహతి పులకరించి ప్రణయ నిక్వాణాలు రవళించి మోహనరాగ సరాగాలు కురిపిస్తుంది. స్పర్శ ఒక అద్భుత ప్రేమ కావ్యం. చచ్చుబడిన మృతకణాలకు జీవధాతువు నసిగి ప్రాణమసగే సంజీవని. క్షణమొక గండంగా గడిచే బలవంతపు బండబారిన బ్రతుకులలో ఆయుష్ను పొడిగించే ఆనంద చంద్రశాల. శీర్షిక ప్రభాత నడక. దేహవృక్షంపై చెమట బిందువుల పుష్పాలు పూయించలేని సాంకేతిక ఉద్యోగాలు. సామాన్య ఉపాధి అయినప్పుడు ఎంత వద్దనుకుని కొట్టి పారవేసినా కుర్చీలకు అతుక్కుపోయే కంప్యూటర్ ఉద్యోగాలు లోపలికి చొచ్చుకు వస్తూ జీవిత భాగస్వాములైనప్పుడు ఉద్యోగంలో ఏడాదికోసారి వచ్చే ఇంక్రిమెంటులో ఏటా పెరుగుతున్న ప్రాయం ఏడాదికొక కిలో చొప్పున

అదనపు బరువును బహుమతినిస్తున్నప్పుడు అధిక బరువు వలన అనర్థాలు అనుక్షణం గుండె బరువును పెంచేస్తుంటే ఉషోదయ వేళలో ఉదయం నడకకు శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్ళూరాను. ఉషోదయ వేళలో ఉదయం నడకకు శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్ళూరాను. ఒకప్పుడు పూలతీగ లాంటి నేను, శంపాలత లాంటి నేను గున్నమామిడిలో గుండ్రంగా విస్తరించాక స్థూలకాయలో బాణపట్ట చూసి ఎన్ని డిగ్రీల వంపు తిరిగిందోనని స్నేహితురాళ్లతో చేసిన ఒకనాటి పరిహాస ప్రసంగాలు జ్ఞప్తికి వచ్చి ఆరంభింపరు నీచమానవులు అన్న భర్తృహరిని ధిక్కరిస్తూ క్యాన్వాస్ బొట్లు కొనుగోలు చేశాను ఆఫీసు నుంచి అట్నించటే వెళ్ళి. స్పోర్ట్స్ బనీనతో ఖాళీ బూట్లతో చకచకా నడుస్తున్న పాదచారులను చూసిన స్ఫూర్తితో ఇకనైనా సన్నబడి సన్నజాజి తీగల నాజూకు మొగ్గల పరిణమించాలనుకుని మనసులోనే చేసుకున్న శపథం. నేను ప్రకృతి ప్రేమికురాలినే. వాహనాల కాలుష్య ధూమభూతాలను తరిమికొట్టి నగర శివార్లు దాటి ప్రకృతి ఒడిలోనికి పయనించి రహదారులకి ఇరువైపులా నిలిచిన తరుసుందరులు హాయి హాయిగా ఆకుపచ్చని వింజామరలు వీస్తుంటే కుంకుమ పూలు ఎండబెట్టినట్లున్న ఉదయాకాశ వీధి సౌందర్యాలను చూస్తూ ప్రాణహరితం పల్లవించే తాజాగాలులను ఆస్వాదిస్తూ కాసేపైన వృత్తి ఒత్తిళ్ల శత్రువులను జయించి సంసార తాపత్రయాల నరకాలు అధిగమించి నాలుగడుగులు నడవాలంటే సంబరమే కదా ఎవరికైనా. ప్రభాత నడక ప్రారంభోత్సాహ సన్నాహానికి ఆదిలోనే హంసపాదు, వినాయకుని వివాహానికి 1000 విఘ్నాల చందంగా. జంటకవులు ఆశుకవితలు ఆలపిస్తున్నట్లు అర్ధరాత్రి ఆరున్నక్క రాగం ఆలపించే పిల్లల్ని నిద్రపుచ్చే నేపథ్యంలో తెల్లవార్లు జాగరణ ఫలితంగా పొద్దున్నే నిద్రలేవాలని ఎంత ప్రయత్నించినా తుమ్మజిగురు పెట్టి అతికించినట్లు రెప్పలు మూసిన నేత్రముకుళాలు ఎప్పటికీ విడివడవు. ఉదయం నడక రద్దయిన విధిగా నిర్వహించే పనుల మాలిక గుర్తుకు వచ్చి బలవంతంగా కళ్ళు విప్పి ఒంటరి సేనానిలా ఒంటింటి రంగంలో ప్రవేశిస్తాను. ఇంటి పని, వంట పని, పిల్లల పని, అష్టకష్టాల అష్టావధానం పూర్తి చేసి ఎట్టకేలకు బయటపడదామనుకుంటే ప్రకృతి పిలుపుకు స్పందించిన పిల్లలు వరాలో శాపాలో అర్థం కాక నీరసంతో కేర్ సెంటర్లో దింపడానికి కాలు బయటపెడుతుంటే రెక్కలు తడిసిన జంట పిట్టల్లా నన్ను చూసి జాలిగా నిట్టూరుస్తూ క్యాన్వాస్ బూట్లు శీర్షిక ఆమె. బాధలు పాతవే కాని గాయాలు కొత్తవి. కనురెప్పల పరదాల వెనక కన్నీటి చలమలు తప్ప కనిపించని కలల తోరణాలు. ఎడ్లబండి కాలం గతించి ఎలక్ట్రానిక్ యుగంలో జీవిస్తున్న చెరగని లక్ష్మణరేఖలు, మారని మనుస్మృతులు, అణచివేతలొకపక్క, అసమానతలొకపక్క ఉక్కు చేతులు చాచి ఊపిరి సలపకుండా బంధిస్తుంటే ఆడజన్మే మధురమనే అబద్ధాల ప్రలాపాలెందుకు? ఇతిహాసాల్లో ఇంటికి వచ్చిన అతిథులకు భోజనంతో పాటు సమర్పించబడే భోగ్య వస్తువు, ప్రబంధాల్లో అంగాంగ వర్ణనల శృంగార విగ్రహం, వెండితెరపై అవయవాల ప్రదర్శనల అందాల బొమ్మ, బుల్లితెరపై సబ్బుల దగ్గర నుంచి సమస్త సౌందర్య సాధనాల ప్రచార పరికరం. 21వ శతాబ్దపు ఆధునిక కాలంలోనూ పాఠ్యపుస్తకాలలో అమ్మకు ఉదాహరణ వంట చేసే అమ్మాయి.

0: నాన్నకు నిర్వచనం ఆఫీస్కు వెళ్ళే అబ్బాయి. చదువుల సరస్వతైనా ఉద్యోగ లక్ష్మైనా కన్నెచెర వదలాలంటే కట్నముడుపు చెల్లించక తప్పదు. చదువుల సరస్వతైనా ఉద్యోగ లక్ష్మైనా కన్నెచెర వదలాలంటే కట్నముడుపు చెల్లించక తప్పదు. డబ్బిచ్చి కొనుక్కుంటారు బానిసలను, డబ్బిచ్చి కోరుకుంటారు బానిస బ్రతుకులను. డబ్బిచ్చి కొనుక్కుంటారు బానిసలను, డబ్బిచ్చి కోరుకుంటారు బానిస బ్రతుకులను. అయినా ప్రేమ పేరుతో వంచనా శిల్పాన్ని, పెళ్లి పేరుతో మరణశాసనాన్ని లిఖిస్తారు నమ్మినవారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆమెను దోపిడీ చేయటం తేలిక గదా.
1: మీరింతవరకు మందరపు హైమవతి గారి కవితలు విన్నారు.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంచ తీరుతుంది.

0: కార్యక్రమంలో వైఎస్ఎస్ఎస్ రంగనాయకి గారి కవితలు వింటారు.
1: గురుచరణాలు. వానకు కళ్ళబెదురు పెట్టి చేతివేళ్లను కంప్యూటర్ల ముందు కూలేసి సీతాకోక చిలుకల్ని వెన్నుకుర్చీల్లో కుదేసి నూతిపళ్ళెం దగ్గర అమ్మ చెప్పిన కథలో కనపడ్డ బ్రహ్మరాక్షసులు తరగతి గదుల చెరసాలల్లో నక్షత్రాలను ఖైదు చేస్తున్నారు. గింజా మీరే, పండు మీరే, ఉలి మీరే, శిల్పము మీరే అని తెలుసుకోగల బోధనతో తెలివిడిని ప్రసాదించే దాతకదా గురువు. మట్టిబొమ్మ మంత్రోపదేశం అడవి మనిషిని ఆకాశంగా మార్చింది. అతని బొటనవేలును అసూయ

ఉరి తీస్తే తీసిందేమో కాని వెదురు చెట్టే విల్లు అనేదాన్ని పుట్టించగలదని చాటింది. చదువు నిశాని దిశను మార్చే కిరీటం, గంగిరెద్దులవాడికి ఇస్తున్న పంచెల సాపు, ముసల్దాని నోట్లోకి వెళుతున్న మాతా కబళం, తరగతి గదుల్లో తయారయ్యే తోలుబొమ్మల కర్మాగారాలకు పురిట్లోనే సంధి కొట్టించి ఏ గురుచరణాలు తన విద్యార్థులకు కనబడని కర్రతో గానాట ఆడుకుంటున్న ఇనబింబాన్ని పరిచయం చేస్తున్నాయో. చల్లకవ్వాన్ని చూపిస్తూ కుండ పగలకుండా వెన్న చేతికందే వైనాన్ని ఏ కరకమలాలు తన విద్యార్థుల చేత దిద్దిస్తున్నాయో. అట్టివారికి అట్టివారికి కళ్ళ శాలువాలు కప్పుదాం, అట్టివారిని నుతుల సింహాసనాలు ఎక్కిద్దాం. చెమ్మ చెట్టు నవనాడుల్ని తెంపి దండకట్టాను, కన్నీటిని కుప్పపోసి పూజ చేశాను, గుండెను నిట్టనిలువుగా చీల్చి నైవేద్యమిచ్చాను. చూపుని చేతని మాటని మమతని ఒక్కటిగా చేసి లుంగలు చుట్టుకుపోతూ నీకోసం నీకోసం సుడితిరిగిపోయాను. చేతనైంది అదే, చిత్రంగా నువ్వనేశావు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, ఏది చూపించు, ఎక్కడా చూపించు అని. చూపులకు చిక్కేది చివరిదాకా దక్కనిది, మనసులో నాటింది మట్టిలో కలిసేదాకా వెంటపడేది. అదే అదే కొలమానం, పూలనిచ్చిన చెట్టు, పళ్ళనిచ్చిన చెట్టు, నీడనిచ్చిన చెట్టు, ప్రాణమిచ్చిన చెట్టు, చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీపమై కొట్టుకుంటూ చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీపమై కొట్టుకుంటూ నఖశిఖ పర్యంతం చెమ్మ చెట్టుగా మారింది. భారమతి లాలించి ఓదార్చి భరోసా ఇచ్చిన చేతులు, నా చుట్టూ పూల వాసనను అలినప్పుడు తెల్సా తెలీదా, ఎదురుచూపుల కల్హారాల్లో రాజమరాళంలా ఊరేగినప్పుడు తెలుసా తెలీదా, మాటల మంత్రబంధనాల్లో అగరు బత్తీలా పరిమళించినప్పుడు తెలుసా తెలీదా, ఇన్నేళ్లుగా వెతికిన మధుర క్షణాలు లభ్యమైన ఘడియల్లో ప్రేమనడిగాను, దేహమిచ్చావు, తోడునడిగాను, జ్ఞాపకాలిచ్చావు, సాంత్వన కోరాను, స్పర్శనిచ్చావు, గోరింటను అడిగాను, పచ్చబొట్టునిచ్చావు, కంచికి చేరని కథనడిగాను, చివరిగా కంచికి చేరని కథనడిగాను. ఇద్దరు కలిసి విడిపోయే చోట, ఇద్దరు విడిపోయి కలవలేంచోట, మురిసిపోయిన వాళ్ళు, మాయమైన వాళ్ళు, మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఏమి పొందగలిగారో, నువ్వు నేను అదే అందుకోగలమన్నావు. మొండి బతుకుమీద అడక్కుండానే వాలిన వసంతం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాను అంటోంటే అదేమిటదేమిటదిని భరించలేక బారాటి దండ కడుతూ కళ్ళు, కొబ్బరికాయలు పగలేస్తూ కంటి కొసల్లో చెలమ, జారిపోకుండా ఆగట్లేదు, ఆరిపోకుండా చావట్లేదు, రాలిపోకుండా ఆపట్లేదు, కావడి మోయలేకుండా ఉన్నాను. మార్చుకుంటాను అనే భుజం ఏది బూదిలో కలిస్తే తప్ప, కీలుబొమ్మల సూత్రాన్ని పట్టి ఆడించేవాడి గుండె ఎంత కఠినం. సజల ఫలాలు ఏడుపే, ప్రేమించినందుకు, వదిలేసినందుకు, బంధాన్ని పట్టుకున్నందుకు, పట్టు వదిలేయాల్సి వచ్చినందుకు ఏడుపే. బుగ్గల మీద నుండి జారి భుజాల మీద చారికలు కట్టి బావుల్నే వద్దనుకుంటుంటే సముద్రాల్ని తయారు చేసింది ఏడుపే, మాయదారి ఏడుపే. కట్టె పుట్టి మునిగేదాకా వద్దంటున్నా వెంట పడింది, పడుతోంది ఏడుపే. ఒక్కసారి

0: ఒకే ఒక్కసారి దోసిట్లో తలవాల్చినందుకు జీవితమంతా వధ్యశిల మీదకి ఎక్కిందేమి దేవుడా? జీవితమంతా వధ్యశిల మీదకి ఎక్కిందేం భగవాన్? ఆర్తిగా, ఆలంబనగా, ఆరాధనగా, అంకితంగా అల్లుకున్న మొగలి పూమాలలు అవసరంగా విడిపోవడం తప్పదని విశాల విశ్వంలో ఎక్కడెక్కడికో ఎగిరిపోతాను అంటుంటే ఒకరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యుఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా దేవుడు? ఒకరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యుఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా భగవాన్? చిలుకను మీటిన విలుకాడ. రెండు కళ్ళు ఒక ఇంద్రధనస్సుని కట్టిపడేశాక లోబడకుండా ఆగుతుందా మనసు? అయింది, అనుకున్నంతా అయింది. రాయిని రామపాదం ఒకటి తాకింది. వాస్తవంలో కనబడే ఇనుప ముళ్లను తెగ్గొట్టి గులాబీల పాన్పేసింది ఇష్టం. ఆ కొంచెంసేపు సందడిగా విడిపోతూ ఏడుపుగా, ఏమైనా సరే ఈ స్థలం వదలాలి, స్పర్శను వదలాలి, ఊరు వదిలేయాలి. సంకల్పబలమో ప్రాప్తమో కాలం కదులుతుండగా అన్నీ అవెంతటవే జరిగిపోతాయి. జ్ఞాపకాలు కొత్త ప్రదేశానికి వస్తాయి. కళ్ళింకా తెరవకుండానే, పొద్దింకా పొడవకుండానే కలత కలతగా పొలమారి పక్కకు వత్తిగిల్లుతూ నిద్ర మెలకువ కాని స్థితిలో, మెలకువ నిద్రను వరించలేని స్థితిలో దుఃఖం ఒకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనను, సమస్తాన్ని. దుఃఖం ఒకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనని, సమస్తాన్ని. ఏం దాటానో ఏమో, ఏం దాటగలిగానో ఏమో. ఇప్పటిదాకా, ఎప్పటిదాకా జరిగేది దూరమవటం. అది జరుగుతున్నందుకు దుఃఖమవటం. నేనెటు జరిగాను, నేనెటు ఒరిగాను. నీ వేలి కొసల్లోకి లీనమైన వాయులీనమిది. అటక మీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖమల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహనరాగం అనుకుంటూ. నీ వేలి కొసల్లోకి లీనమైన వాయులీనాన్ని అటక మీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖమల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహనరాగం అనుకుంటూ.
1: మీరింతవరకు వైఎస్ఎస్ఎస్ రంగనాయకి గారి కవితలు విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.

0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. మనసును హత్తుకునే మధురమైన స్వరాలు, హృదయాన్ని తాకే భావాలు సంగీతంతో మీ ప్రతి క్షణం మరింత ఆహ్లాదంగా మార్చేందుకు భావలహరి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వినబోతున్న పాట మీ హృదయాన్ని పలకరించి మధుర జ్ఞాపకాలను మేల్కొల్పుతుందని ఆశిస్తూ కార్యక్రమంలో వినబోతున్న పాట శ్యామ్ సింగర్ రాయ్ చిత్రానికి గాను అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జే మేయర్.

కళ్ళల్లో కనిపించేది, హృదయంలో వినిపించేది, మన జీవితంలో ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా ఒక మనసు మనసుని కలిస్తే అది చాలు అనిపించే క్షణం, అదే ప్రేమ. ఇక ప్రియమైన వారు పక్కన ఉంటే మనసు నిండిపోతుంది, క్షణాలు స్వర్గంలా అనిపిస్తాయి. ఆ మధురమైన అనుభూతిని ఆరాధ్యమైన స్వరాల్లో మలిచిన ఈ గీతం మన ముందుకొచ్చేస్తుంది. వినబోతున్న పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాకు గాను నరేష్ అయ్యర్ ప్రశాంత్ని కలిసి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. మరి సంగీతం అనేది మనసులోని భావాలకు స్వరరూపం. కొన్ని పాటలు మనల్ని నవ్విస్తే మరికొన్ని పాటలు మనసుని ఆలోచింపజేస్తాయి. అలాంటి మధురమైన గీతం ఇప్పుడు మీకోసం సిద్ధంగా ఉంది. ఈ పాటలోని ప్రతి పదం ప్రతి స్వరం మీ హృదయాన్ని స్పృశిస్తుందని ఆశిస్తూ కార్యక్రమంలో వినబోతున్న పాట హాయ్ నాన్న చిత్రానికి గాను హేషం అబ్దుల్ వహబ్ సంగీతం మరియు స్వరం అందించిన ఒక చక్కనైన పాటను వినేద్దాం.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటున్నాం. ప్రతి పాట వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథకు జీవం పోసేది సాహిత్యం, స్వరం, గానం. ఈ మూడు కలిసినప్పుడే ఒక పాట శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంగీతం బాధలో ఓదార్పును, సంతోషంలో మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే సంగీతాన్ని దైవ భాషగా అభివర్ణిస్తారు. అలాంటి మధుర సంగీత ప్రయాణంలో మనతో కలిసి నడుస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరొక హృదయమైన గీతాన్ని వినేద్దాం. కార్యక్రమంలో వినబోతున్న పాట 8 వసంతాలు చిత్రానికి గాను కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం హేషం అబ్దుల్ వహబ్.

సాహిత్యానికి స్వరం తోడైతే అది పాటగా మారుతుంది. ఆ పాట హృదయాన్ని తాకితే అది చిరస్మరణీయమవుతుంది. మన తెలుగు సినీ సంగీత సంపదలో అలాంటి ఎన్నో అద్భుతమైన గీతాలున్నాయి. ఇప్పుడు వినబోయే పాట అలాంటిదే. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమదేశం చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: भारत शिक्षा अधिष्ठान बिल इज द राइट मूव. ऑपरेशनल एंड एकेडमिक ऑटोनॉमी आर द बेसिक मिनिमम इफ हायर एजुकेशन इंस्टीट्यूशंस आर टू बी हब्स ऑफ इनोवेशन एंड नॉलेज क्रिएशन. Referring to the Jagannath Yatra, the Asian Age rides, world's biggest annual crowd management masterclass. Commonwealth Games medalists receive heroes welcome is another story in the Asian Age. The Tribune notes Punjab's Tanvi, youngest Taipei Open champ. And finally, on an Agatha Christie masterpiece, The Murder of Roger Ackroyd, written 100 years ago, which was arguably her most popular novel. Hindustan Times writes, mystery, mastery and tumultuous twist, Roger Ackroyd at 100. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi launches 100-week-long Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan, says Viksit Bharat requires physically healthy, mentally robust and highly confident younger generation. Counting of votes begins for by-elections to three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Meeting of heads of national statistical offices of BRICS countries starts in Lucknow today. US President Donald Trump says new talks with Iran to take place today. 14 people killed in suicide attack during peace rally in Pakistan's Khyber Pakhtunkhwa. And Ahmedabad formally receives the Commonwealth Games hosting rights for 2030 at the Glasgow closing ceremony. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी
3: జిల్లాలోని భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జిల్లాలో జలహారతి పనులకు ప్రధాని మోదీ ప్రశంసలు. షైనింగ్ స్టార్స్ అవార్డులను విద్యార్థులకు అందజేసిన రాష్ట హోంమంత్రి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమం రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఈ విమానాశ్రయం రన్వే వంటిదన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరాన్ని రాష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారుద్దామని రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ది వైపు అడుగులు వేస్తూ ఈ ఘనతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్దికి ఉన్న అవకాశాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్యా తదితర శాఖల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలం మురపాక గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు 2 రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో 58.60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు, కాలువలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్దిని ప్రజలకు వివరించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. వీటిని ఆదర్శంగా తీసుకుని జలవనరుల పునరుద్ధరణకు

0: కృషి చేయాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సాంప్రదాయ జలాశయాల పునరుద్ధరణలో జిల్లా యంత్రాంగం ప్రజలు సాధించిన ప్రగతిని ప్రధాని దేశానికి చాటి చెప్పడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ది చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన వ్యవస్థకు కొత్త వలస మండలాన్ని పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. బ్లాక్ చైన్ ఆధారిత ఈ వ్యవస్థ అమల్లోకి రావడం ద్వారా భూ రికార్డుల భద్రత, పారదర్శకత, ప్రామాణికత, విశ్వసనీయత మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. రికార్డుల్లో అనధికార మార్పులు, డేటా చోరీ వంటి అక్రమాలకు సమర్థవంతంగా అడ్డుకట్టపట్టడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన వివాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడవద్దన్నారు. తమపై తాము నమ్మకం ఉంచుకుని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. అనంతరం షైనింగ్ స్టార్లుగా ఎంపికైన 184 మంది పదవ తరగతి విద్యార్థులకు, 39 మంది ఇంటర్ విద్యార్థులకు మెడల్ మెరిట్ సర్టిఫికెట్తో పాటు 20,000 చొప్పున నగదు బహుమతి మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కి రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 223393, ఎస్టిడి కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. చెప్పండి నాగార్జున రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
3: శ్రీరాములయ్య నుంచి భూమికి పట్ట అనే సాంగ్.
2: శ్రీరాములయ్య ప్రోగ్రామ్స్ అన్ని విన్నారండి ఈరోజు? మీరు అడిగిన పాట వచ్చేసేసింది, వినేసేయండి.
3: ఓకే మేడం,
2: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో.
4: హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి.
4: నమస్తే.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు శంకర్.
3: శంకర్ గారు
4: బాగున్నారా మేడం?
3: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు
4: మేడం? ఇది మనీది మొట్టమొదటిసారి అనుకున్నాను. భలే భలే మగాడి,
3: భలే భలే మగాడి పోయి
4: మొట్టమొదటిసారి ఎదురైంది చందా మామ అనే సాంగ్ ఉంటుంది మేడం.
3: కార్యక్రమాలు విన్నారండి ఈరోజు?
4: లేదు అంటే నేను లేట్గా లేచాను. మేము మా ముందు అప్పుడు కూడా లేచుకుంటాము, నిన్న పూజలకు పోయి చాలా లేట్గా ఉన్నామన్నమాట.
3: ఆ చిత్రం అవైలబుల్గా లేదండి.
4: ఎవడి ఇది భలే భలే మగడ లేదండి?
3: లేదండి, అది

0: అమ్మరైతే అల్లరి పిల్ల. నేనా
1: అల్లరి
0: పిల్ల
1: అల్లరి పిల్ల. అల్లరి పిల్లలునా?
0: పిల్ల మేడం.
1: అల్లరి పిల్ల. అది కూడా లేదండి.
0: వారసుడు.
1: వారసుడు. వారసుడు నాగార్జున గారదా?
0: అవునవును మేడం.
1: ఏ పాట అండి అందులో?
0: కొత్తగుంది ప్రేమ అనే సాంగ్.
1: ఓకే అండి, మీరు కోరిన పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
0: అనంతపురం నుంచి పూజార్థనం చేసి మేడం మా ఫ్రెండ్స్ అందరికీ అలాగే వింటున్న
1: అందరి కోసం ప్లే చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
0: థ్యాంక్ యూ మేడం.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: హలో హలో అమ్మా.
0: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అమ్మా.
0: హలో
1: హలో అమ్మా,
0: మీ పేరండి?
1: నా పేరు వాబాయ్ అమ్మా.
0: వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి.
1: వాబాయ్ వాబాయ్ వాబాయ్.
0: ఓ భయ్య, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: నాకు రాజపుత్ర రాజపుత్రలో.
0: హలో
1: హలో అమ్మా,
0: ఏ చిత్రం అండి?
1: రాజపుత్ర రాజ్యం.
0: అర్థం కాలేదండి.
1: రాజపుత్ర రాజ్యం, రామారావు రాజపుత్ర రాజ్యం.
0: రాజకోట రహస్యమా?
1: రాజపుత్ర రాజ్యం.
0: ఆ రాజకోట రహస్యంలోంచి ఏ పాట?
1: ఆ పాట కదమ్మా.
0: ఆ
1: రాజపుత్ర రాజ్యం,
0: రాజపుత్ర రహస్యం.
1: ఆ దాంట్లో సిరిమల్లె పువ్వు మీద పాట, మంచి పాట పాట.
0: సిరిమల్లె పువ్వు మీద ఆ సాంగ్ అండి?
1: ఆ సాంగ్ అమ్మ.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటే కదా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తుండండి.
1: నమస్తే అమ్మా.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: కోటేశ్వరి అండి.
0: కోటేశ్వరి గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? తప్పకుండా ప్లే చేస్తానండి. కార్యక్రమాలు విన్నారా ఈరోజు?
1: విన్నామండి, బాగున్నాయండి. విన్నామనిపిస్తుంది.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కోరిన చిత్రంలోంచి పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
1: ఒక్క నిమిషం మేడం, ఈ పాట మా అల్లూరు అత్త కోసం అండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన వారి కోసమే ప్లే చేస్తున్నాను.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: అయితే వెంటనే ఓ పోస్ట్ కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? రాఘవేంద్ర గారు చెప్పండి. ఏ
6: చిత్రం?
5: స్వాగతం అనే ఒక్క పాటే ఉందండి.
6: శ్యామంతి ఏమిటో అది కూడా లేదు.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో హలో
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
1: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: వెల్కమ్ టు సేమ్ టీ మేడం. ఈరోజు మాకు
1: చెప్పండి.
2: నిన్ను చూడక నేను ఉండలేను మూవీ నుంచి, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా.
1: చెప్పండి. నిన్ను చూడకుండా నేను ఉండలేను లోంచి

0: తోటలోన ఊసులాడే గోరుమైన పాడు మేడం.
1: ఎప్పుడు కాల్ చేసినా ఓ పాట పాడతారండి.
0: అవును మేడం, అదే నా గుర్తింపు అదే మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తాను పోలయ్య గారు, వినేసేయండి.
0: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అశోక్ గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, కల్లా వెంకటేశ్వర్లు గారు, సాల్మాన్ రాజు గారు, నల్లబోతుల వెంకటేశ్వర్లు గారు, సర్దార్ భాయ్, అలాగే రామయ్య గారు, పూజారి ధనంజయ గారు, నరేంద్ర రెడ్డి గారు అందరి కోసం మేడం.
1: ఓకే అండి, తప్పకుండా.
0: మరియు లక్ష్మీ ప్రియా కోసం.
1: ఓకే.

పచ్చని ప్రకృతి పసిపాప బోసి నవ్వు, అమ్మ ప్రేమ నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి.
3: నమస్తే మేడం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం.
3: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు, మీ పేరు?
3: నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి వింటారు పాట?
3: ఆనంద్ మేడం.
0: ఆనంద్, ఆనంద్ చిత్రంలోంచి?
3: కనులు తెరిచిన నమ్మవే చిలి అని పాట మేడం.
0: ఆనందం చిత్రమా? ఆనంద్ వేరు, ఆనందం వేరు.
3: సారీ మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
3: మన చిత్రం అందులో వేశారు మేడం, కొంచెం వేశారు, టైం అయిపోయి.
0: ఓకే అండి, నేను ఫుల్ సాంగ్ వేసేస్తాను, వినేసేయండి.
3: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: ఏమండి ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొ

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె. రాజారాణి గారి ప్రసంగం వింటారు.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఆకాశవాణి మాకాపురం శ్రోతలకి నా నమస్కారాలు. ఈనాటి నా యొక్క అంశము పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత. ఆధునిక యుగంలో మానవుడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడని ఒకవైపు సంబరపడే లోపే మరోవైపు దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. కారణం, జీవితంలో పెరిగిన వేగము, పడిపోయిన విలువలు, దూరమవుతున్న బాంధవ్యాలు, హద్దులు మీరిన ఆశలు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితము నిద్ర కోసం నిద్ర మాత్రలను, బలం కోసం టానిక్లు, చూపు కోసం కళ్ళజోడు తప్పనిసరి అయినాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవుడు ఆర్థికంగా ఎదుగుతున్నాడే కానీ ఆరోగ్యంగా జీవించలేకపోతున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుండే తీవ్రమైన ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నారు. కారణం, మార్కులు, ర్యాంకులు వంటి నిరంతరం పోటీ ప్రపంచంలో యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశించాక ఈ పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏదో సాధించాలని తపన తప్ప తమ పిల్లల అభిరుచులకు అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్, గ్యాస్ జబ్బుల, తలనొప్పి, కంటి జబ్బులతో విలువెల్లాడుతున్నారు. తల్లిదండ్రులు దండించినారనో, ఉపాధ్యాయులు మందలించారనో, మార్కులు తక్కువగా వచ్చాయనో, ఫెయిల్ అయినారనో బల్వన్మన్నాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణము విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా లేకపోవడము, సమస్యను తట్టుకునే మానసిక స్థైర్యం లేకపోవడమే. వీటన్నిటికీ సరైన పరిష్కారము పాఠశాల విద్యలో యోగ విద్యను మిళితం చేయడము, విద్యార్థిలోని నిద్రాణంగా దాగి ఉన్న శారీరక, మానసిక, సాంఘిక భావోద్వేగాలను మేల్కొల్పి చైతన్యపరచగల శక్తి అతి పురాతన భారతీయ విద్యైన యోగా విద్యలో కలదని ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక పరిశోధనలు రుజువైంది. దానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి 2015 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా సాంప్రదాయమునకు భారతీయ దేశం పుట్టినిల్లు.

యోగా విద్య మన ప్రాచీనులు మనకు అందించిన గొప్ప వరం. అలాంటి గొప్ప వరమైన యోగా విద్యను పాఠశాల స్థాయి నుండి బాలబాలికలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం పాఠశాల విద్యలో యోగా విద్య ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది అనేది గ్రీకు సామెత. మానవ జీవిత లక్ష్యము ఆదర్శవంతమైన సుఖజీవనం. ఇందుకు మూలము విజ్ఞానం, విజ్ఞానానికి మూలం విద్య, విద్యకు మూలం ఆరోగ్యం, ఆరోగ్యానికి మూలము సమతుల ఆహారం, శ్రమ విశ్రాంతి. నేటి సమాజము ఈ విజ్ఞానాన్ని విస్మరించింది. దైనందిన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అసలు లక్ష్యం మరచి అధిక శారీరక మానసిక శ్రమకు లోనవుతుంది. జీవన శైలిలోని మార్పులు, కలుషిత ఆహారము మన శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. నిజమైన సంతృప్తి, ఆనందము శరీరం యొక్క బుద్ధి మనస్సుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి మనస్సుకు అవినాభావ సంబంధం కలదు. మనస్సు స్థిరంగా చాంచల్యరహితంగా దుష్ప్రవర్తులకు లోను కాకుండా ఉండడానికి పరమ ఔషధము యోగా సాధన. దీర్ఘాయుషును, వ్యాధిరహిత జీవనాన్ని, శారీరక మానసిక నైతిక అభివృద్ధిని యోగా సాధన ద్వారా పొందవచ్చు. ఇది ఒక పూర్వ విజ్ఞానము. యోగము యొక్క గొప్పతనము శాస్త్రీయంగా నిరూపణ కాబడినది. విద్యార్థి దశ నుండి యోగా సాధన వల్ల విద్యార్థులు మానసిక శారీరక నైతిక అభివృద్ధికి సహాయకారిణిగా ఉండడానికి, వ్యక్తిని మంచి పౌరునిగా తీర్చిదిద్దుటకు ఆత్మవిశ్వాస సాధనకు తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాలలో వ్యాయామ అక్షరాస్యత కార్యక్రమాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానాన్ని 2017 నుంచి 2022 తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా నవ్యాంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా మలచాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగానే యోగా విద్య పేరుతో యోగాసనాలు, వాటి చేయి పద్ధతుల గురించి సమగ్ర పాఠ్య గ్రంథంగా రూపొందించడం జరిగింది. యోగా అంటే అర్థము, భారతీయ దర్శనంలో యోగా అనున్నది ఒక మహత్వపూర్ణ శబ్దము. యోగా అనే పదానికి సంస్కృత మూలము యుజ్. దీనికి చేర్పు, కలుపు, ఐక్యము, సంలీనము, ఏకాగ్రత, అనుసంధానము అనే అర్థాలున్నాయి. యోగకి కొంతమంది మహానుభావులు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. మధురమైనట్టి మనసును నిలిపేడి విద్య యోగ విద్య అని వేమన భాషించారు. యోగ చిత్త వృత్తి నిరోధ అని అష్టాంగ యోగ సృష్టికర్త అయిన పతంజలి అభివర్ణించారు. అనగా మనసు యొక్క ఆలోచనలను నియంత్రించేది యోగ అని అర్థం. యోగ సమాధి అని వ్యాసుడు అభివర్ణించాడు. అనగా సమాధి స్థితిని పొందుటయే యోగ అని అర్థం. సిద్ధ సిద్ధుహో సమభూతహో సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత తెలుపుతుంది. అనగా మంచి చెడు, చలి వేడి, సంతోషము దుఃఖములకు అతీతంగా సమభావన కలిగి సమతత్వాన్ని పాటించుట యోగ అని అర్థం. యోగ క్రియల సాధన ద్వారా శరీరమును మనస్సును పరిశుద్ధపరచుకొని లక్ష్యస్థితి అయిన సమాధి స్థితిని చేరుకునుట యోగ అని హఠయోగ వివరిస్తుంది. యోగ సిద్ధి ప్రథములు ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, తత్వజ్ఞానము, నిరంతర అభ్యసన, సాత్విక స్వభావము. యోగ ప్రతిబంధకాలు అతి నిద్ర, అతిగా భుజించడము, అధిక శ్రమ, అధికంగా మాట్లాడటము, చంచలత్వము. యోగ లక్ష్యము సాధకుని యొక్క శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మిక స్థితులను మెరుగుపరిచి సాధకుడిని దృఢకాయనిగా ఆరోగ్యవంతుడిగాను జ్ఞానవంతుడిగా చేసి అంతిమ లక్ష్య సాధన వైపు మరలించుటయే యోగిక ఆహారము. మనిషి ఆరోగ్య స్థితిగతులను నిర్ణయించేది ముఖ్యంగా ఆహారమే. శారీరక మానసిక స్థితి కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. నేటి సమాజంలో వస్తున్న అనేక రోగాలకు ప్రధాన కారణము జీవన శైలి ఆహారము. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల్లో కనబడే తారతమ్యాలు సత్య రజో తమో గుణాలు ప్రభావమే. ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు, సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, దుంపలు

పళ్ళతో కూడిన ఆహారము సాత్విక ఆహారము. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఓర్పు, ప్రేమ, సహనము అలవడి నిత్య నూతనంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. అతి వేడిగా అతి చల్లగా ఘాటు కలిగి సువాసనతో కూడి బాగా వేయించిన తీయటి ఆహారంను రాజసిక ఆహారంగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి విరుద్ధమైనది. ఉడికి ఉడకని ఆహారము, ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆహారము, అధిక మసాలాలు ఉన్న ఆహారము తామసిక ఆహారం. ఈ ఆహారం వల్ల శరీర మనస్సు నిస్తేజమవుతుంది. కావున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం భుజించుట ఉత్తమము. యోగ సాధన నియమాలు. సాధన చేయాలనే ఆసక్తి ఉండాలి. సుశిక్షితమైన గురువు సమక్షంలో చేయాలి. సూర్యోదయానికి ముందే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా సాధనకు అనువైన దుస్తులు ధరించాలి. యోగ సాధన కటిక నేలపై కాక చాప, దుప్పటి, కార్పెట్ వంటి వాటిపై చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి. యోగ సాధన సమయంలో ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. మితంగా భుజించాలి. తగినంత నీటిని సేవించాలి. యోగ సాధనకు 30 నిమిషాల ముందు అంటే అరగంట ముందు, తర్వాత స్నానము, పానీయ సేవనము ఆహారము మంచిది కాదు. రాత్రి సమయంలో త్వరగా నిద్రకు ఉపక్రమించి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తము అనగా 4 నుంచి 5 గంటల మధ్య లోపల నిద్ర లేవాలి. యోగ సాధన ఫలితాలు ఏమనగా, నిత్యము యోగ సాధన వల్ల సాధకుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది. యోగను కల్పవృక్షము లేదా కామధేనులతో పోలుస్తారు. ఎందుకనగా సాధన ఏ లక్ష్యంతో ఎంత శ్రద్ధతో చేస్తే ఫలితము తదనుగుణంగా ఉంటుంది. యోగ సాధన చేయుటకు ముందు చిన్నపాటి వ్యాయామాలు చేయుటను యోగ సూక్ష్మ వ్యాయామాలుగా చెప్పవచ్చు. ఈ సూక్ష్మ వ్యాయామము అభ్యాసం వల్ల శరీరంలో ఏర్పడే శక్తి ప్రవాహంలో ఆటంకము నివారించటే కాక శరీరమంతా శక్తి ప్రవాహములు సక్రమంగా జరిగినట్టు చేయును. శరీరము, మనస్సు, శ్వాసల మధ్య సమన్వయములకు సూక్ష్మ వ్యాయామం చక్కగా ఉపయోగపడును. యోగాసనాలు, ప్రాణాయామాలు, సంయుక్త క్రియే, సూర్య నమస్కారములు. యోగాసనకు కావలసిన శారీరక సంసిద్ధతను సూర్య నమస్కారాలు కలిగిస్తాయి. సూర్యోదయము, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సూర్య నమస్కారాలు ఆచరించాలి. అరుణ కిరణాలు జీవన శక్తి ప్రదాయకాలు. ప్రతిరోజు భానునికి అభిముఖంగా నిల్చుని సంధ్యా సమయంలో సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఆస్వాదించవచ్చు. సూర్య నమస్కారాలు ప్రధానంగా 3 రకాలు. అవి వైదిక సూర్య నమస్కారాలు 9 భంగములు, సూర్య నమస్కారాలు 12 భంగములు, యోగిక్ సూర్య నమస్కారాలు 17 భంగములు. పై 3 విధానాల్లో 2వది అనేటువంటి 12 భంగముల సూర్య నమస్కారాలను అత్యుత్తమమైనవి. 6 నుండి 10వ తరగతులకు యోగాసన కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. నిల్చొని చేసే ఆసనాలు తాడాసనము, వృక్షాసనము, ఉత్కాటాసనము, వీరభద్రాసనము, నటరాజాసనం మొదలైనవి. కూర్చొని చేసే ఆసనాల్లో బద్ధకోణాసనము, మండుకోసనము, యోగముద్ర, సింహాసనము, కుక్కుటాసనము, భూమాసనము, బకాసనము. బోర్లా పడుకొని చేసే ఆసనాలు మకరాసనము, పూర్ణ భుజంగాసనము, పూర్ణ శలభాసనము, దీపాసనము, హంసాసనము, మయూరాసనము. వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలు హలాసనము, కర్ణపీడాసనము, సుప్త కోణాసనము, ఏకపాద చక్రాసనము, పద్మ సర్వాంగాసనము, ఏకపాద శిఖండాసనము, అనంతాసనము మొదలైనవి. ప్రాణాయామంలో రకాలు. సూర్యభేద, చంద్రభేద ప్రాణాయామము, కపాలభాతి, శీతల ప్రాణాయామము, శీత్కారి ప్రాణాయామము, భస్త్రిక ధ్యానం మొదలైనవి. క్రీడా నైపుణ్యాల అభివృద్ధిలో కూడా యోగ విద్య ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి క్రీడకు శరీర శక్తి, క్రీడా నైపుణ్యము, మనోస్థిరత్వము అవసరము. క్రీడా నైపుణ్యం సాధించడానికి విశ్లేషణాత్మకమైనటువంటి వివేక శక్తి చాలా అవసరము. శారీరక శ్రమ లేని చెస్, బిలియర్డ్స్, బ్రిడ్జ్, క్యారమ్స్ లాంటి ఆటలకు కూడా శారీరక శక్తి చాలా అవసరము. ప్రపంచ ప్రఖ్యాత చెస్ ఆటగాడు కాస్పరో ముఖ్య పోటీలకు ముందు ఒక ఒలింపియన్ చేసే సాధనకు సమానమైన సాధన

0: చేసేవాడట. కనుక ఏ క్రీడల్లోనైనా విజయం సాధించాలంటే నైపుణ్యంతో పాటు మనో శారీరక శక్తులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యము యోగ సాధన ద్వారా శరీర తంతువులో నెమ్మదత్వము, పని సామర్థ్యము, మృదుత్వము, ఉద్వేగ నియంత్రణ, నిర్మలత్వము, శాంతి స్వభావము, సర్దుబాటు తత్వము మొదలైనవి వృద్ధి చెందుతాయి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ అనగా భావ వ్యక్తీకరణ, సమయపాలన, చర్చా విధానము, సంభాషణ, సమస్యలను ఎదుర్కొనే తీరు, శ్రద్ధగా వినడము, నిరంతర శ్రమ మొదలైన నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. యోగాసనం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఉదాహరణకు కీళ్ళ నొప్పులకు భుజంగాసనము, శలభాసనము, చక్రాసనము, ఊబకాయానికి సూర్య నమస్కారాలు, త్రికోణాసనము, తాడాసనము, నౌకాసనము, జ్వరములకు లోలాసనము, కుక్కుటాసనము, బకాసనము, ఎసిడిటీకి త్రికోణాసనము, అర్ధచంద్రాసనము, ధనురాసనము, మానసిక రుగ్మతలకు విపరీతకరణి, పశ్చిమోతాసనము, యోగముద్ర వృక్షాసనము, శవాసనము, ఇంకా ఎన్నో రకాల వ్యాధులను యోగ సాధన ద్వారా నిర్మూలించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి భావి భారత పౌరుల్ని తయారు చేసే పాఠశాలలో యోగ విద్యను దైనందిన కార్యక్రమంగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
1: మీరింతవరకు పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె. రాజారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట వకీల్ సాబ్ చిత్రానికి గాను సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సంగీతం తమన్ ఎస్.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చెయ్యండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంచ తీరుతుంది.

కార్యక్రమంలో వినబోతున్న పాట సత్యం చిత్రానికి గాను సంగీతం మరియు గానం అందించినటువంటి చక్రి పాడిన పాట వింటారు.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

0: ആകാശവാണി.
1: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి. ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తల్లితనాన్ని ప్రోత్సహించడం, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తల్లి ఆరోగ్య సంరక్షణకు సూచనలు ఇవ్వడం, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తల్లిపాలు, మాతా శిశు ఆరోగ్యంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ పి రాధాకుమారి. ఆంధ్ర వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకుమారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్తే
1: డాక్టర్ రాధాకుమారి గారు. ఈ వారం రోజులు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అని చెప్పి అవగాహన పెంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తల్లి పాల ప్రాముఖ్యత ఏమిటి, అలాగే శిశువు ఆరోగ్యంపై ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది వివరిస్తారా?
2: తల్లిపాలు అనేది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా మనకి లభించినటువంటి ఒక వరం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, మదర్ కి పరంగా ఉంటాయి, అలాగే బిడ్డ పరంగా కూడా ప్రయోజనాలు చాలా ఉంటాయి. మొదట మనం బిడ్డ పరంగా ప్రయోజనాలు తీసుకుంటే కనుక దీనిలో అంత కంప్లీట్ న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. లైక్ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, అంటే మాంసకృతులు, గ్లూకోజ్ ఇలాంటివన్నీ, వాటితో పాటు విటమిన్స్, మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ సమపాళ్లలో శిశువుకి లభిస్తాయి పుట్టిన బిడ్డకి. అప్పుడే పుట్టిన బిడ్డకి మనము ఈ తల్లిపాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం లభించడమే కాకుండా మొదటి 2-3 రోజుల్లో వచ్చే కొలెస్ట్రాల్ మూలంగా దానిలో ఏంటంటే యాంటీబాడీస్ చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ నుంచి, ఉదాహరణకు న్యూమోనియాస్ కానివ్వండి, ఫ్రీక్వెంట్ కోల్డ్స్, కాఫ్స్, డయేరియాస్, అంటే మనం చూస్తున్నాము 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువ చనిపోవడానికి కారణం అన్నది న్యూమోనియాస్, డయేరియాస్, వీటి వలన చనిపోతున్నారు. అలాగే మాల్ న్యూట్రిషన్ అని చెప్పి న్యూట్రిషన్ కి సంబంధించింది బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వలన దీనిలో ఉన్న యాంటీబాడీస్ వలన తగ్గించగలుగుతాం అనమాట. న్యూమోనియాస్ రావడం కానివ్వండి, డైరియల్ డిసీజెస్ రావడం కానివ్వండి, ఇవన్నీ తగ్గించగలుగుతాము. దానిలో ఉన్న యాంటీబాడీస్ మెరుగైన జీర్ణ వ్యవస్థ డెవలప్ అవడానికి కూడా బిడ్డలో ఉపయోగపడుతుంది. అదేకాకుండా కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ లైక్ కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, దానిలో తల్లిపాలలో ఎక్కువ ఉంటుంది. అది బిడ్డకి ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉపయోగపడుతుంది. అలాగే మనము చిన్నపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది, ఎనీమియా అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. మీరు తల్లిపాలను తీసుకుంటే కనుక తల్లిపాలలో ఉండే ఐరన్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది మిగతా పాలతో కంపేర్ చేస్తే, అందుకని బిడ్డలో ఎనీమియా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ సకింగ్ ప్రాసెస్ వలన ఏంటంటే బిడ్డలో చిగుళ్ళు కానివ్వండి, పళ్ళు కానివ్వండి ప్రాపర్ గా డెవలప్ అవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ బిడ్డలో ఓబిసిటీ, ఓబకాయం అంటారు కదా, అలాంటిది కూడా రాదు. ఇవన్నీ బిడ్డకి సంబంధించిన లాభాలు. అలా కాకుండా బిడ్డకి తల్లికి మధ్యలో బాండింగ్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అది పుట్టిన వెంటనే బిడ్డని మదర్కి పక్కపక్కన పడుకోబెట్టడం వలన ఏమవుతుందంటే బిడ్డకి హైపోథర్మియా అంటే టెంపరేచర్ స్టెబిలిటీ అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవన్నీ బిడ్డకి ఉపయోగాలు అయితే తల్లికి కూడా

0: ఉపయోగాలున్నాయి,
1: ఓకే.
0: అవేంటో తెలుసుకుందాం. మదర్లో ఉబ్బకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
1: నాకెందుకు
0: అదే
1: లక్ష్మి అంటే
0: కాకుండా
1: నువ్వు బాగా
0: కొన్ని
1: మాట్లాడుతావు
0: రకాలైన
1: చూడరా, నువ్వు
0: క్యాన్సర్స్,
1: మాట్లాడుతుంటే
0: బ్రెస్
1: అలా
0: క్యాన్సర్ కానివ్వండి,
1: వినాలనిపిస్తుంది.
0: అండాశయ క్యాన్సర్ కానివ్వండి, అవి
1: ఇవన్నీ
0: రాకుండా
1: చెప్తారు
0: ఉండడానికి కూడా
1: కానీ
0: తోడ్పడుతుంది.
1: నా
0: అలాగే
1: లక్షణంగా
0: ఇంకొకటి ఏంటంటే,
1: లక్షణం ఏంటి
0: మనము డెలివరీ అయిన
1: చేతంగా
0: తర్వాత
1: అంటే
0: కొంచెం
1: నువ్వు
0: బ్లడ్
1: వినాలగే
0: ఎక్కువ
1: నువ్వు
0: పోతుందని
1: హ్యాపీ
0: చెప్పి పోస్ట్
1: అయిపోయినట్టు
0: పార్టమ్
1: అనిపిస్తుంది
0: హెమరేజ్
1: నాకు
0: అంటాం దాన్ని.
1: చాలా
0: అది
1: ఇష్టం.
0: యూజువల్గా ఒక్కొక్కసారి దేని వలన రావచ్చు అంటే సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్, అంటే గర్భసంచి తన యథాస్థితికి తొందరగా రాలేకపోవడం వలన బ్లీడింగ్ అవ్వచ్చు ఎక్కువ. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి స్టార్ట్ చేయడం వలన ఇంకొక ఉపయోగం ఏంటంటే, గర్భసంచి యథాస్థితికి తొందరగా రావడానికి కూడా ఉపయోగపడి దాని మూలంగా బ్లీడింగ్ కూడా తగ్గుతుందనమాట పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో, ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. ఇవన్నీ తల్లికి ఉపయోగాలు. అదే కాకుండా ఏంటంటే ఇంకొకటి, ఫస్ట్ 2-3 నెలల్లో పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు న్యాచురల్ కాంట్రసెప్టివ్ గా కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అన్నది ఉపయోగపడుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఇది ఒక అసలు ప్రకృతి సిద్ధమైన ఆహారం, సహజ సిద్ధమైన ఆహారం, గాడ్ మనకి ఇచ్చింది అని చెప్పి మనం గుర్తుంచుకుని, ఏ తల్లైనా గుర్తుంచుకొని తన బిడ్డని తల్లి పాలతోనే ఫీడ్ చేస్తే చాలా ఉపయోగం.
2: ఇప్పుడు ప్రసవం అయిన వెంటనే ఇమీడియట్ గా తల్లి పాలు ఇవ్వాలి పిల్లలకి అనేది కొంతమంది అంటారు. అదే కొంతమంది మేము విన్నది ఏంటంటే అలా ఇవ్వకూడదు, అది మంచిది కాదు అంటారు. ఆ ఇమీడియట్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయడం అనేది అవసరం.
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇమీడియట్ గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, టైం కూడా ఏం అవసరం లేదు. బిడ్డ డెలివరీ అయిపోగానే అది అంబిలికల్ కార్డ్ అంటాము, అది కట్ చేసిన వెంటనే బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయవచ్చు. దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బేబీలో టెంపరేచర్ ఇన్స్టెబిలిటీని తగ్గించవచ్చు, మదర్ కి బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మూలంగా బాండింగ్ పెరుగుతుంది, ఆల్రెడీ చెప్పున్నాను బ్లీడింగ్ అన్నది తగ్గుతుంది, గర్భసంచి యథాస్థితికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి. అది అంతేకాకుండా ఫస్ట్ 2-3 రోజులు వచ్చే మిల్క్ ని మనము కొలెస్ట్రామ్ అంటాం. బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తో ఏదన్నా స్టార్ట్ చేస్తాం, చాలా మంది ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అని, గ్లూకోజ్ వాటర్ అని, లేకపోతే తేన్ అని, షుగర్ వాటర్ అని అలా ఇస్తా ఉంటారు. అదేం చేస్తాము, మనం స్పూన్ తో ఇస్తాము. అది బేబీకి ఈజీ అయిపోతుంది, సకింగ్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట, అది ఇష్టపడదు. అలా కాకుండా మనం బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. మదర్ కూడా నా బిడ్డ నాతోనే ఉంది అని చెప్పి ధైర్యంగా ఉంటుంది. మదర్ కూడా డెలివరీ పెయిన్ కూడా మర్చిపోతుంది అనమాట, బిడ్డ తన దగ్గర ఉండడం వలన, తను ఫీడ్ చేయడం స్టార్ట్ చేయడం వలన. ఇలా అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, పెద్ద ఆరోగ్య సంస్థలు ఉంటాయి. రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన వారం లోపు డెత్స్ శిశువుల్లో, అలాగే 1 మంత్ లోపు డెత్స్ హాఫ్ నుంచి 50% నుంచి 75% వరకు తగ్గించవచ్చు అని కూడా చాలా రీసెర్చ్ చెప్తాను. ఇవన్నీ అడ్వాంటేజెస్. మామూలుగా నార్మల్ డెలివరీ అయితే హాఫ్ ఎన్ అవర్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం, అట్లీస్ట్ విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అది అడ్వైజబుల్. అదే కొంచెం సిజేరియన్ సెక్షన్ అనుకోండి, మదర్ కి అనస్థీషియా నుంచి రికవర్ అవ్వాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 అవర్ లోపు. తర్వాత తెలుసుకుందాం మనం సిజేరియన్ మదర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఏంటి అన్నది.
2: అరగంట లోపల ఇస్తే చాలా మంచిది అన్నారు. అలాగే దీనికి ఒక లాంగ్ పీరియడ్ ఎంత వరకు ఇవ్వాలి అనేది చాలా మంది ఏమంటారంటే 6 నెలల వరకు ఇచ్చి ఆపేస్తే సరిపోతుందని, కొంతమంది 2 సంవత్సరాల వరకు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. సో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారు.
0: 6 నెలల వరకు ఇవ్వాలి అంటే అది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు, అంటే మదర్ పాలు మాత్రమే ఇవ్వాలి, తల్లి పాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్స్, తల్లి పాలతో పాటు వేరే ఆహార పదార్థాలు నెమ్మది నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేస్తా 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది. అది చాలా ఇంపార్టెంట్, అంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానివ్వండి, అవన్నీ 6 నెలల వరకు మాత్రమే సరిపోతాయి. తర్వాత మనం కాంప్లిమెంటరీగా ఇవ్వాల్సి వస్తుంది బిడ్డకి. అందుకని చెప్పి బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేయకూడదు, చేయకుండా దానితో పాటు వేరే ఆహార పదార్థాలు ఇంట్రొడ్యూస్ చేసుకుని మదర్ కంటిన్యూ చేయాలి. రోజుకి 8 సార్లు 10 సార్లు, లేకపోతే బిడ్డ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తా ఉంటుంది తల్లి. ఇప్పుడు ఏంటంటే మధ్యలో మనం వేరే ఘన పదార్థాలు అవి ఇస్తా ఉంటాం కాబట్టి, ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మాష్ చేసిన రైస్, పప్పు ధాన్యాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఫీడింగ్ షెడ్యూల్ కొంచెం తగ్గించుకోవచ్చు. అంతేగాని కంప్లీట్ గా స్టాప్ చేయకూడదు, 2 ఇయర్స్ వరకు తల్లి పాలని కంటిన్యూ చేయాలి.
2: సో ఇందాక 2 సార్లు చెప్పారు మీరు కొలెస్ట్రామ్ గురించి అన్నారు కదండి, అంటే ఈ కొలెస్ట్రామ్ అంటే ఏంటి, తల్లి పాలలో ఉండేది, దీని గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: కొలెస్ట్రామ్ అనేది ఏంటంటేనండి, ఒక ప్రకృతి టీకా లాంటిది బేబీకి, ఎందుకంటే దీనిలో యాంటీబాడీస్ కానివ్వండి, లైసోజైమ్ అనే ఎంజైము, లాక్టోఫెరిన్ అనే ఎంజైము, ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బిడ్డకి అనారోగ్యం కలగకుండా, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చాలా ఉపయోగం.

0: పడుతుంది.
1: ఇనీషియల్గా ఫస్ట్ 2-3 రోజుల్లో వచ్చే మిల్క్ని మనం కొలెస్ట్రామ్ అంటాం. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అది అలా చిక్కగా ఉంటుంది కాబట్టి అది అరగదు తొందరగా అని చెప్పి డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి, ఎందుకంటే నేను చెప్పున్నాను ఆల్రెడీ ఇది ప్రకృతి టీకా, అది ఒక వరం అనమాట. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం. మనం వ్యాక్సిన్స్ వేరే తీసుకుంటున్నాం, అలా కాకుండా దీనిలో అందరు ఎన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడి ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కొలెస్ట్రామ్ లో ఉంటాయి. అవన్నీ బిడ్డకి ఆటోమేటిక్ గా పాసివ్ ఇమ్యూనిటీ లాగా మదర్ నుంచి త్రూ బ్రెస్ట్ మిల్క్ బేబీకి వెళ్తుంది అనమాట. అందుకని తరచూ బిడ్డ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అందుకని కొలెస్ట్రామ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంతే కాకుండా మొదట 2-3 రోజుల్లో మనము బిడ్డ పాస్ చేసేదాన్ని మెకోనియం అంటాము, ఫీకల్ మ్యాటర్ మెకోనియం అంటాం. ఆ మెకోనియం కూడా తొందరగా బయటికి వచ్చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కొలెస్ట్రామ్ అన్నది. అండ్ ఈ కొలెస్ట్రామ్ లో వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఏంటంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ ఆఫ్ ద బేబీ కానీ చాలా అవసరం, చాలా ఉపయోగపడతాయి. మీరు 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 1 ఇయర్ లోనే అయిపోతుంది. అందుకనే మనం 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఉన్న హ్యూమిడ్ కండిషన్స్ లో మనం ఎక్కువ నీరు తీసుకోవాలి అది ఇది అని చెప్తాము, కానీ బేబీకి మాత్రము ఆ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న వాటర్ సరిపోతుంది. అండ్ యూజువల్ గా ఏంటంటే ఈచ్ డే మదర్ 450 నుంచి 650 ml మిల్క్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది మదర్ లో. దానిలో ఉన్న నీరు బేబీకి సరిపోతుంది, డిహైడ్రేషన్ అలాంటివి.
2: చాలా మంది పెద్దవాళ్లలో లాక్టోజ్ ఎలర్జీ రియాక్షన్ అనేది ఉంటుంది కదండి, పాలు పడవు అవి తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయని, అటువంటి ఏమైనా పిల్లలకు ఉంటాయా? తల్లి పాల వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయండి?
1: అంటే దీంట్లో గెలాక్టోజ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి, తల్లి పాలల్లో గెలాక్టోజ్ ఇంటాలరెన్స్ అని చెప్పి పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లల్లో. అలాంటప్పుడు మనము అవాయిడ్ చేయమని చెప్తాం, అంటే ఒక ఎంజైమ్ గెలాక్టోజ్ డిహైడ్రోజనేస్ అని చెప్పి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వలన యాక్చువల్ గా గెలాక్టోజ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అది కన్వర్ట్ అవ్వకపోవడం మూలంగా బేబీలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకని అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తాము.
2: ఇప్పుడు ఇంతవరకు మీరు తల్లిపాల వల్ల పిల్లలకి ఎంత మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనేది చెప్పారు, అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది, లాభాలు ఉంటాయన్నారు. అలాగే తల్లిపాలు ఇస్తున్న సమయంలో ఆ తల్లి ఏమన్నా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి? ఉంటే వాటి గురించి ఒకసారి చెప్తారు.
1: తల్లి కొన్ని ఫీడింగ్ ప్రాబ్లమ్స్ లాగా రావచ్చు. అలాంటివి ఏంటంటే మదరు నాకు పాలు తక్కువగా వస్తున్నాయి, పాలు రావట్లేదు అని, అదొక సమస్య. అది ఎలాగో అధిగమించాలంటే తల్లి కరెక్ట్ అయిన ఆహారం, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన తన డైట్ లో మాంసకృతులు కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అవన్నీ ఎక్కువగా ఉండే చూసుకోవడం. అంటే అవన్నీ ఎక్కువగా ఉండాలంటే బేబీని ఫీడ్ చేసేటప్పుడు ఆ పీరియడ్ లో మదర్ కి మామూలుగా కంటే కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం ఉంటుంది. 550 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, దాంతోపాటు ప్రోటీన్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. మామూలుగా కంటే ఇంకొక 25 గ్రామ్స్ ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా కావాల్సి ఉంటుంది. అందుకని ఏంటంటే మదరు తను తినేదానికంటే ఇంకా ఎక్కువ, ఎక్కువ అంటే ఏంటంటే ఒక ఫీడ్ ఎక్కువ తీసుకోవడం, మదర్ రోజుకు 3 సార్లు తింటే 4 సార్లు తింటాం. దాంతోపాటు మార్నింగ్ ఒక గ్లాస్ మిల్క్, నైట్ ఒక గ్లాస్ మిల్క్, తర్వాత మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడం అది ఇంపార్టెంట్. అంటే తను ఏది చేసినా తన బేబీ కోసం చేస్తున్నాను అనే ఇది ఉంటే గనక ఆ మానసిక సమస్యలు అనేవి రావండి. అదే కాకుండా ఆహారంలో ఏంటంటే రోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని తింటే బాగుంటుంది. తర్వాత ఇంకొన్ని సమస్యలు ఏంటంటే క్రాక్డ్ నిప్పుల్స్. అది క్రాక్డ్ నిప్పుల్స్ ఎప్పుడంటే బేబీని సరైన పొజిషన్ లో కానీ అటాచ్మెంట్ సరిగ్గా లేకపోయినా అలాంటప్పుడు అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. బేబీని ఫీడ్ చేసిన తర్వాత ఆ బ్రెస్ట్ మిల్క్ నే మాయిశ్చరైజర్ కింద వాడేయొచ్చు అనమాట, తగ్గిపోతుంది. తర్వాత వాష్ చేసే ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకొక సమస్య బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాము, ఎక్కువగా పాలు సెక్రెట్ అవ్వటం వలన, బేబీ సరిగ్గా తీసుకోకపోవడం వలన పాలు ఉండిపోయి గడ్డల్లాగా అయిపోతుంది. దానికి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా బేబీని ఫీడ్ చేయడం, తర్వాత మరి ఎక్కువగా పాలు ఉన్నాయి బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ ఎక్కువగా ఉందంటే సెల్ఫ్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు, బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. చేసి దాన్ని రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని 4 అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్ లో పెడితే 24 అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా వార్మ్ వాటర్ కంప్రెసెస్ అంటే కాపడం అంటాం కదా, కొంచెం గోరువెచ్చనీటితో కాపడం పెట్టడం కానీ లేకపోతే కోల్డ్ ఐస్ తో కాపడం పెట్టడం కానీ అలా చేయడం వల్ల కూడా ఎంగార్జ్మెంట్ అన్నది తగ్గిపోతుంది. ఇంకా

0: సివియర్గా ఏం రావచ్చు అంటే మాస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ లాంటిది, నిప్పల్స్ దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది రావచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది. అప్పుడు బేబీని ఇంకొక బ్రెస్ట్ ద్వారా ఫీడ్ చేయడము, అలాగే ఇది తగ్గే వరకు మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఎంగార్జ్మెంట్ రెడ్యూస్ చేసుకోవడానికి, ఇవి కొంచెం సాధారణమైన ప్రాబ్లమ్స్ అండి. కొంత అవగాహనతో కుటుంబ సభ్యుల సపోర్ట్తో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించవచ్చు.
1: ఓకే డాక్టర్ రాధాకుమారి గారు, ఇప్పుడు ఏంటంటే తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది అంటారు. అంటే పాపకి జలుబు చేసింది అనుకోండి, తల్లి ఏదో వేరే ఆహారం తింది అంటారు, లేదా పాపకి మోషన్స్ ఎక్కువైనాయి అనుకోండి, అమ్మ ఏదో తినేసింది కాబట్టి అంటారు. ఇది ఎంతవరకు నిజమండి?
0: తల్లి తిన్న ఆహారము తినడం వలన, ఆ పాలు తాగడం వలన ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి. అంటే అవన్నీ మన అపోహలు అంతే. బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు అంటే కొన్ని ఫుడ్స్ ఏమో చలవ చేస్తాయి అని చెప్పి కొన్ని పెట్టరు, కొన్ని ఫుడ్స్ తింటే వేడి చేస్తుంది అని చెప్పి కొన్ని పెట్టరు. అదంతా ఒట్టి అపోహేనండి. ఏదైనా తినొచ్చు, అంటే అన్ని న్యూట్రియంట్సే. కాకపోతే ఏంటంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ఇందాక మీరు అడిగినట్లు బ్రెస్ట్ మిల్క్ సమస్యలు అన్నారు. బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోవడానికి ఒక కారణం ఏంటంటే మదర్ యూస్ చేసే ఫుడ్స్. మదర్ ఎక్కువగా కాఫీలు తాగుతుంది అనుకోండి, లేకపోతే ఎక్కువ టీ, అంటే ఈ కెఫీన్ కంటెంట్ వీటన్నిటి వల్ల, లేకపోతే స్మోకింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటుంది, సైకియాట్రిక్ డ్రగ్స్ అలాంటి వాటికే. కానీ అంటే ఇవన్నీ అపోహలు.
1: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా సెడేటివ్ డ్రగ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, లైక్ స్కిజోఫ్రెనియా ఉంది, వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సి వస్తుంది, లేదా థైరాయిడ్ ఉంది వాళ్ళు వాడాలి, లేదా ఇన్సులిన్ ఇంటేక్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, అమ్మకి అలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ సమయంలో శిశువుకి పాలు ఇవ్వడం శ్రేయస్కరమేనా
0: కొన్ని
1: అండి?
0: డాక్టర్ సలహాతో ఇవ్వచ్చండి. థైరాయిడ్ కి డ్రగ్స్ అలాంటి, అంటే హైపోథైరాయిడిజము అలాంటి దానికి యూస్ చేస్తుంటే ప్రాబ్లం లేదు. అయోడిన్ ప్రిపరేషన్స్ ఏమన్నా, అంటే అలా ఏమన్నా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కానివ్వండి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, కీమోథెరపీ అంటాం, అంటే
1: అవి
0: అలా
1: ఏంటంటే
0: ఏమన్నా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కానివ్వండి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, కీమోథెరపీ అంటాం, అవి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ లో కూడా సెక్రెట్ అవుతాయి. ఆ
1: ఓకే
0: సెక్రెట్ అవుతున్నప్పుడు ఏంటంటే అది బిడ్డకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటప్పుడు కొన్ని డ్రగ్స్, అన్నీ ఉండవు వాటిలో కూడా, అంటే
1: ఓకే
0: మదర్ యూస్ చేసే డ్రగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ సలహాతో ఇవ్వాలి. అలాగే మదర్ కొన్ని ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తో ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా ఛాన్స్ ఉంది. మేము ఆప్షన్స్ ఇస్తాం అనమాట, అంటే ఇదర్ కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్కా లేకపోతే ఫార్ములా ఫీడింగా ఏంటి అన్నది, అంటే దీని వలన అడ్వాంటేజెస్ ఇవి, దీని వలన డిసడ్వాంటేజెస్ ఇవి అని చెప్పి, అండ్ ద మదర్ విల్ డిసైడ్ వెదర్ టు గో ఫర్ దాట్ ఆర్ అన్నది.
1: పాలు ఏదో ఒక సమస్య వల్ల తాగని పిల్లల్లో లాంగ్ రన్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయండి?
0: మీరు కంపేర్ చేసుకుంటే కనుక తల్లిపాలు తాగే బిడ్డని అలా కాకుండా వేరే ఆర్టిఫిషియల్ మిల్క్స్, కౌ మిల్క్ కానివ్వండి, బఫెలో మిల్క్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఫీడ్స్ కానివ్వండి, కంపేర్ చేస్తే ఐక్యూ లెవెల్స్ కూడా బ్రెస్ట్ మిల్క్ తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ ఉంటాయండి. వీళ్ళతో కంపేర్ చేస్తే ఆల్రెడీ చెప్పాను ఇన్ఫెక్షన్స్ అన్నవి, ఆ తరచూ జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్ బర్డెన్, పుట్టినప్పటి నుంచి మనం గేదె పాలు కానీ కౌ మిల్క్ కానీ ఇవ్వలేము, ఫార్ములా ఫీడింగ్ కి వెళ్ళాలి. అంటే కౌ మిల్క్ కాంపోజిషన్ హ్యూమన్ మిల్క్ కాంపోజిషన్ కి కొంచెం దగ్గరలో ఉంటుంది, కానీ ప్రోటీన్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం డైల్యూట్ చేయమని చెప్తాము. ఆ డైల్యూషన్ అది కరెక్ట్గా చేయలేదనుకోండి, అరగలేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, మాల్ అబ్జార్ప్షన్ అంటాం బేబీలో. అదే ఫార్ములా ఫీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎకనామికల్గా చాలా బర్డెన్, ఎందుకంటే ఫార్ములా ఫీడ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. వాళ్ళు దాని మూలాన ఏం చేస్తారంటే ఫార్ములా ఫీడ్ చెప్పాము అనుకోండి, దాని కాస్ట్ మూలంగా ఏంటంటే ఓవర్ డైల్యూషన్ చేస్తారు. ఆ ఓవర్ డైల్యూషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ ఉండదు. దాని వల్ల ఏమవుతుంది, బేబీ అనారోగ్యానికి గురవుతుంది, న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోతుంది. ఆ న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడానికి, అగైన్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూట్రిషనల్ స్టేటస్, బేబీ బరువు తగ్గిపోతుంది. అంటే ఒకటి లీడ్స్ టు ఇంకొక కండిషన్ అనమాట. అందుకని వీలైనంత వరకు, అంటే మనకి మోర్ దాన్ 95% తల్లులు ఇవ్వచ్చండి. ఎక్కడన్నా అంటే కొన్ని కాంట్రాఇండికేషన్స్, మదర్కి ఏమన్నా ట్యూబర్క్లోసిస్, యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమన్నా సివియర్ సైకియాట్రిక్ కండిషన్ తో బాధపడుతున్నా, అలాంటి సమయాల్లో వద్దు అని చెప్తాం, కానీ మిగతా అన్ని సమయాల్లో ఇవ్వచ్చండి.
1: ఓకే తల్లిపాలు తక్కువగా ఉన్న తల్లికి మీరు ఎటువంటి ఫుడ్ని మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు సజెస్ట్ చేస్తారండి?
0: బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సరిపడా కొవ్వు పదార్థాలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, విటమిన్స్ మినరల్స్ ఉన్నవన్నీ తీసుకోవాలి, రోజు ఫ్రూట్స్ తీసుకోవాలి, అంటే సీజనల్ ఫ్రూట్స్. రౌండ్ ద ఇయర్ బనానా దొరుకుతుంది, అలాగే పపాయ దొరుకుతుంది,

0: బట్ పపాయ యాంటీనేటల్లో వద్దు అంటారు, కానీ పోస్ట్ నేటల్లో ప్రాబ్లం ఏం లేదండి.
1: ఓకే
0: యాంటీనేటల్ కూడా మనకేమి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు, అంటే తక్కువ రేటుతో ఈజీగా దొరికే ఫ్రూట్స్, అలాంటివన్నీ రోజు తినడం కానివ్వండి. బ్యాలెన్స్డ్ డైట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్లో గోధుమకి సంబంధించిన రోటీస్ అలాగా వాటితో తయారు చేస్తే దానివల్ల మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా బేబీని ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడం, ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడం వలన మదర్లో ఆక్సిటోసిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ఈల్డ్ పెరుగుతుంది. దానికి ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తే మిల్క్ సెక్రిషన్ బాగుంటుంది. అందుకని ఫ్రీక్వెంట్గా డిమాండ్ ఫీడింగ్, ఆ తర్వాత రెండు బ్రెస్ట్లు ఫీడ్ చేయడం అన్నది. అంటే మనకేంటంటే ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్లో ముందు వచ్చేదాన్ని ఫోర్ మిల్క్ అంటాము, తర్వాత లాస్ట్లో ఉండేదాన్ని హైండ్ మిల్క్ అంటాం. ఫోర్ మిల్క్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ హైండ్ మిల్క్లో ప్రోటీన్ ఫ్యాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఫీడ్ చేసిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళమని చెప్పి.
1: సో ఇందాక అన్నారు సిజేరియన్ అప్పుడు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్ళీ చెప్దాము అని, సో వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా?
0: ప్రాబ్లం అని కాదు కానండి, కొన్ని అంటే ఆ సిజేరియన్ సెక్షన్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ మదర్ ఎదుర్కొని రావచ్చు, కానీ అది అడ్డంకి అయితే కాదండి. జాగ్రత్తలు పాటిస్తే సులువుగా ఫీడింగ్ చేసేయచ్చు, తల్లిపాలు ఇచ్చేయచ్చు బిడ్డకి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు సిజేరియన్ సెక్షన్ అయింది కదా, నాకు పాలు రావేమో ఇలా అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా అపోహ మాత్రమేనండి. మా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా పాలు వస్తాయండి. ఓన్లీ మనము తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను వెజైనల్ డెలివరీ అయితే కనుక నార్మల్ డెలివరీ హాఫ్ ఎన్ అవర్ లోపు స్టార్ట్ చేయండి అని చెప్పి, ఇప్పుడు 1-2 అవర్స్ మధ్యలో స్టార్ట్ చేసేయచ్చు అండి. అది కూడా ఎందుకంటామంటే మదర్కి అనస్థీషియా ఇస్తాం కాబట్టి, రికవర్ అవ్వాలి కాబట్టి, ఇతరుల సహాయంతో అంటే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ సహాయంతో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో కానివ్వండి. ఫుట్బాల్ హోల్డ్ అంటాం అనమాట, బేబీని పక్కనికి పట్టుకొని మనము ఆ పొజిషన్లో ఫీడ్ చేయొచ్చు. ఆ ఫుట్బాల్ హోల్డ్లో ఏంటంటే తల్లి పొట్ట మీద ఒత్తిడి పడకుండా పట్టుకుని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి సైడ్ లయింగ్ పొజిషన్ అంటాం, దానిలో ఏంటంటే మదర్ని పక్కకి తిప్పి బేబీని కూడా పక్కకి పడుకోబెట్టి ఫీడ్ చేయొచ్చండి. దానివల్ల మదర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఇమోషనల్ బాండింగ్ అన్నది ఎక్కువ అవుతుందండి. సిజేరియన్ సెక్షన్ అన్నది ఇట్స్ నార్మల్ అనే తీసుకోవాలి మదర్, అంతేకాని ఇట్ ఈస్ సమ్ నార్మల్ అని కానీ అలా ఏమి తీసుకోకూడదు. ధైర్యం చెప్తే కరెక్ట్గా నేను చెప్పిన పొజిషన్స్లో కనుక ఫీడ్ చేస్తే సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా ఫీడ్ చేయడం కష్టం కాదండి. మదర్ ఏం గుర్తుంచుకోవాలంటే ఆ తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యమే ఆస్తి అన్నది గుర్తుంచుకుంటే ఇది అసలు ప్రాబ్లమే కాదండి.
1: తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి ఎదుర్కొనే మానసిక సమస్యలు ఏమైనా ఉంటాయండి?
0: తల్లిపాలు ఇవ్వడం అన్నది శిశువుకి జీవనాధారం, తల్లికి ఇది ఒక భావోద్వేగ ప్రయాణం అనమాట. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయండి. ముందు ఎప్పుడైనా పాజిటివ్స్ గురించి మాట్లాడదాము. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని, దానివలన మదర్కి సంతోషం ఉంటుంది, కామ్నెస్ శాంతి ఉంటుంది, అండ్ బాండింగ్ బంధం కూడా బలపడుతుంది అనమాట. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నది ఒకటి కూడా తగ్గుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల. ఏమన్నా చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ ఏమన్నా ఉన్నా మదర్లో అది కూడా తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా. అండ్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కూడా పెరుగుతుంది అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటంటే ఈ మొదటి 6 నెలలు నేను బిడ్డతోనే ఉండాలి, నేను ఇంకేమి చేయటానికి లేదు, దాని వలన స్ట్రెస్ రావచ్చు, పని ఒత్తిడి ఉండొచ్చు, సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు. బేబీ ఫీడింగ్ వలన ఎప్పుడు కావాలంటే డిమాండ్ ఫీడింగ్ అని చెప్తున్నాము, రాత్రులు కూడా మెలకు నిండి ఇవ్వాల్సిన అవసరం రావచ్చు, దాని వలన కొన్ని కొన్ని చిరాకులు అలాంటివి ఉంటాయి. ఇదంతా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటే గనక మదర్ అధిగమించవచ్చండి, ఇట్స్ ప్రాబ్లం అనేదే కాదు. ఈ మదర్స్ గ్రూప్స్ అని ఉంటాయి, దానిలో చేరడం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలన్నా, అప్పుడు ఏంటంటే మదర్స్ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి షేర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే తనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా మదర్కి చెప్తే, ఆవిడకి ఉందనుకోండి, ఓ ఇది నార్మలే, దానికే కాదు, అలాంటివన్నీ చేయడం వలన ప్రాబ్లం ఏమి ఉండదు.
1: ఎక్స్ట్రా మిల్క్ ఓవర్ ఫ్లో ఉందనుకోండి ఒక తల్లిలో, ఇందాక మీరు అన్నట్టుగా తీసి ఒక 4 అవర్స్ వరకు దాచొచ్చు అన్నారు, ఆ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా దాచడానికి ఏమైనా ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి?
0: బ్రెస్ట్ పంపు ద్వారా మామూలుగా మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అండి, అలా కాకుండా బ్రెస్ట్ పంప్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, వాటితో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే యూజువల్గా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ చాలా తక్కువ మందిలో వస్తుందండి, ఆ సమయంలో వాడతాము.

కాకుండా మదర్ వర్కింగ్ అనుకోండి, అలాంటప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే 6 నెలలు ఇస్తున్నారు. బట్ కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్ కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని చోట్ల అంటే ఇవ్వకపోవచ్చు కదా, అలాంటప్పుడు బిడ్డ మిస్ అవ్వచ్చు తల్లిపాలని, అలాంటప్పుడు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి 4 గంటల వరకు రూమ్ టెంపరేచర్లో నిలువ ఉంటుందండి. మదర్ అబ్సెన్స్లో కూడా బిడ్డకి ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అని కూడా వచ్చాయండి. మనకేమన్నా తల్లికి ఎక్స్ట్రా మిల్క్ ఉంటే కనుక 1 ఆర్ 2% మదర్స్

0: లేకపోతే క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ పాలెట్ అలాంటప్పుడు బేబీ సక్ చేయలేకపోవచ్చు.
1: అవునండి.
0: అలాంటి బేబీస్కి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ని పట్టించవచ్చండి. అంటే ఆర్టిఫిషియల్ మిల్క్ పట్టించే కంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అనమాట.
1: ఓకే. సో ఇప్పుడు కంపెనీలో చేసే ఎవరైతే ఉద్యోగినీలు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి కంపెనీ పరంగా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం అండి?
0: వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నాము, మెటర్నిటీ లీవ్ అన్నది ఒకటి ప్రొవైడ్ చేయడము, అలాగే లాక్టేషన్ బ్రేక్స్ అంటే 2 అవర్స్కి ఒకసారి మదర్కి అవకాశం కల్పించడం, దగ్గరలో ఇల్లు అయితే వెళ్ళి ఫీడ్ చేసి రావడం అలాంటిది, లేకపోతే క్రీచర్స్ ఫెసిలిటీ, అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఈ మదర్స్ని సపోర్ట్ చేయడానికి పెటర్నిటీ లీవ్ కూడా అట్లీస్ట్ ఒక 1 మంత్ అలా ఇస్తే బాగుంటుంది, అంటే సపోర్ట్ చేయడానికి.
1: బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లికి, అలాగే ఆ ఇంట్లో సభ్యులకి, కుటుంబ సభ్యులకి ఒక ఎక్స్పీరియన్స్డ్ వైద్యురాలిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: మదర్ని యాంటీనేటల్ పీరియడ్ నుంచే మనం కౌన్సిలింగ్ చేయడం మొదలెట్టాలండి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఇనిషియేషన్ కానివ్వండి, మొదటి 6 నెలలు ఎందుకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కౌన్సిలింగ్ ద్వారా చెప్పవచ్చు. ఇదంతా చేస్తున్నాము ఇప్పుడు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆవిడ మీద ఒత్తిడి తగ్గించేట్టు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, ఎస్పెషల్లీ హస్బెండ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఆవిడకి సపోర్ట్గా ఉండి మంచి ఆహారాన్ని సప్లై చేయడం కానివ్వండి, ఫీడింగ్ సమయంలో కాకుండా వేరే సమయంలో బిడ్డని వాళ్ళు చూసుకోవడం కానివ్వండి, అలాంటివన్నీ చేస్తే అంతా బాగుంటుంది.
1: తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఒక కమ్యూనిటీ వైద్య విభాగాధిపతిగా మీరు, అలాగే గ్రూప్ డాక్టర్స్ గ్రూప్ వాళ్ళు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఏంటండి?
0: మాకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టూడెంట్స్కి ఉంటుందండి. ఈచ్ స్టూడెంట్ 5 ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళు కమ్యూనిటీలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్, కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వాటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే మాకు పోస్ట్ నిటల్ వార్డ్స్లో ఇప్పుడు మనం ఆగస్ట్ 1 నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చేస్తున్నాము, అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి బ్రెస్ట్ మిల్క్ది, కమ్యూనిటీలో కూడా రోల్ ప్లేస్ లాంటివి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్లాన్ చేసామండి, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక రోల్ ప్లే చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు.
1: ఆగస్ట్ 1 వీక్లో జరుపుకునే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మా శ్రోతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, అలాగే తల్లి శిశువు ఆరోగ్యాల గురించి ఇంత చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఇంతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం రాబోయే అతిథి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భక్త కన్నప్ప ఈ చిత్రానికి పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆరుద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత చామరాజనగర్ జిల్లా అల్గాపుర గ్రామం నుంచి పూర్ణచంద్ర తేజస్వి, చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చగౌడ, కెంపం వీరి కోరికపై సూర్య ఐపీఎస్ ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరుతున్నారు స్వాతి చినుకులు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి.

0: బ్రిటిష్ వారి ఉరితాళ్లు తెంచుకుని ఆంగ్లేయులపై పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల గాథలు వింటే మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకునేటట్లుగా చేశాయని తెలుస్తోంది. నేటి మహిళలు, యువతరం వీరనారీమణుల చరిత్రను విని ప్రేరణ చెంది భరతమాతకు నమస్కరించి స్వీకరించమని ప్రార్థించాలి.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: తర్వాత మీరు వినబోతున్న పాట డ్రైవర్ రాముడు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరికపై ఈ పాట.

తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. వీరు కోరుతున్నారు లంకేశ్వరుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, మనో పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

కరీంనగర్ జిల్లా అమ్మను గుర్తు నుంచి లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వీరు కోరుతున్నారు పాట. గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట మాస్టర్. ఈ చిత్రానికి సుజాత హరిహరన్ గానం చేశారు, గీత రచన చంద్రబోస్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరి కోరికపై ఈ పాట.

మీరింత వరకు రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిన్మయ్ ఉదిత్ నారాయణ పాడిన పాట, చిత్రం శివాజీ.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం అశోక చక్రవర్తి.

0: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం.

0: కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని చిత్ర గీతాలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు. సమయం 12 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. राष्ट्रपति द्रौपदी मुर्मू का आज 3 दिवसीय ओडिशा यात्रा का कार्यक्रम है. इस दौरान वे कटक, भुवनेश्वर, ब्रह्मपुर और गंजम जिले के तप्त पानी में कई शैक्षिक, सांस्कृतिक और आधिकारिक कार्यक्रमों में भाग लेंगी. बिहार, गुजरात और मध्य प्रदेश की 3 विधानसभा सीटों पर हुए उपचुनावों की मतगणना

మీరింతవరకు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా 1962 సంవత్సరంలో విడుదలైన కులగోత్రాలు చిత్రం నుంచి పాటలు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య

0: సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: India secured an impressive 4th position in the Commonwealth Games medal tally, winning 39 medals overall. Scripted history by registering their best ever performance at the Commonwealth Para Games. The remarkable achievement has brought immense pride and honor to the nation and bear testimony to the growing excellence of Indian sportspersons.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 ఓవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభ కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్ లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్టపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీ దేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్టపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు.

భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు.

ಆಕಾಶವಾಣಿ ಕಾರ್ಮಿಕುಲ ಕಾರ್ಯಕ್ರಮಂ

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏఎస్ రావు గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం డాక్టర్ ఏఎస్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ ఏఎస్ రావు గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రకరకాల ఈ ఎముకలు కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులతో వస్తూ ఉండేటువంటి వాళ్ళకి మీ వైద్య విధానంలో కూడా ఆధునికత అంటే అడ్వాన్స్డ్ మరి వైద్య విధానాలు కూడా మన విజయవాడలో కూడా చాలామంది అందిస్తూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే

0: ఈ రొటీన్ ఎముకలు కీళ్లకు సంబంధించిన కాకుండా కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఆ ప్రమాదం రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎముకలు కీళ్ళు ఇరిగిపోవడం, తెగిపోవడం, అలాగే బెణకడం, ఇంకా రసాయన కర్మాగారాలని ఉంటాయి, వాటిలో అయితే ఆ యాసిడ్ మీద పడిపోవడం కానీ అక్కడి నుంచి ఉద్భవించినటువంటి ఆ పొగ లాంటిది ఏదన్నా ఉంటే అవన్నీ ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడ ఇబ్బంది కలగడం, అలాగే ఇంకా కొన్ని కొన్ని కర్మాగారాల్లో కరెంట్ షాక్ కొట్టడం, ఇలా రకరకాలుగా ఉంటుంటాయండి. అయితే ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువగా అనుకోకుండా జరుగుతుంటాయి. అయితే ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే చాలా వరకు ఈ ప్రమాదాలను నివారించవచ్చు అనేది కూడా మనకు తెలిసిందే. ఎంత తీసుకున్నా మరి జరుగుతూ ఉంటాయి, దాన్నే మరి మనం యాక్సిడెంట్ ప్రమాదం అని అంటుంటాం. కాబట్టి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి?
1: ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉంటున్నాము. విజయవాడ చుట్టుపక్కల నలుపక్కల ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గా చూస్తుంటే నందిగామ, జగ్గయ్యపేట అటు సైడ్ అయితే ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, అక్కడ సరి అయిన అవగాహన లేకపోవడం వలన జరుగుతాయి యాక్సిడెంట్స్ కానీ ఇంజరీస్ కానీ. సో ఇవన్నీ మనకి అందరూ దగ్గరికి వచ్చేది విజయవాడకే వస్తారు. సో విజయవాడలో ఇలాంటివన్నీ చూడడం చాలా కామన్. వీటికి యాక్చువల్గా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం మూడు విధాలుగా విభజించున్నాయి యాక్సిడెంట్స్ అనేది. ప్రతి ఫ్యాక్టరీ ఏదైతే అండర్ లేబర్ లాస్ కానీ లేకపోతే ఏవైనా ఉన్నా కానీ ఒక మూడు విధాలుగా వాళ్ళు ఉంచారు. అందులో మెయిన్ బ్రాడ్ కేటగిరీస్ అంటాం. ఒకటి స్మాల్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఆర్ మైనర్ ఇంజరీస్ అంటాం. అవి ఏంటి అంటే ఎక్కడైతే జరిగిందో ఇంజురీ అక్కడే వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ పర్సన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ కానీ వారు ఆ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి అక్కడే మేనేజ్ చేస్తారు. అది మైనర్ కింద వస్తాయి. సో దే మే ఆర్ మే నాట్ బి రిపోర్టెడ్ టు ఎనీ ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, లేబర్, అవి ఏమీ కాకుండా అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఒకటి. నంబర్ టూ ఏంటంటే ఇంజురీస్ విచ్ క్యాన్ కాజ్ డిసేబిలిటీ, అంటే ఈ ఇంజురీ వలన తర్వాత ఫ్యూచర్లో తనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఎంప్లాయీ కానీ కార్మికుడు కానీ ఏదైనా కంపెన్సేషన్ కానీ ఇవ్వడం కానీ లేకపోతే డిసేబిలిటీ ఉండడం కానీ దానికి ట్రీట్మెంట్ అక్కడ కాకుండా వేరే చోటు దగ్గర ఎవరైతే స్పెషలిస్ట్ కానీ దానికి తగిన తజ్ఞుల దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. అది సార్ట్ ఆఫ్ మైనర్ బిట్ విత్ డిసేబిలిటీ అని చెప్పి రెండో కేటగిరీలో వస్తాయి. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మేజర్ అని అంటారు, కానీ అర్థం చేసుకోవడానికి మైనర్ విత్ డిసేబిలిటీ అంటారు. ఇక మూడోది వచ్చేసరికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మేజర్ ఆర్ అ ఫ్యాటల్ ఇంజురీ అంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనిషికి ప్రాణాపాయం కానీ ఒక అవయవం కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటివి ఐడెంటిఫై చేసుకుని వెంటనే ప్రాణం కాపాడేందుకు ఏవైతే చర్యలు కావాలో అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కెమికల్ రియాక్టర్స్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా యాసిడ్ పడిపోవడం కానీ, ఏదైనా బ్లాస్ట్ అవ్వడం కానీ, ఏదైనా కొంచెం ప్రెషర్స్ చేంజెస్ వలన కానీ, ఏదైనా సరిగా పనిచేయకపోతే బ్లాస్ట్ అయిపోయి దాని వలన డైరెక్ట్గా ప్రాణానికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటివి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటాం. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే పోలీస్ స్టేషన్ కానీ, లేబర్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఉంటే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. దీస్ ఆర్ బ్రాడ్ త్రీ కేటగిరీస్. ఇందులో త్రీ కేటగిరీస్కి వేరే వేరే ప్రివెన్షన్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఏవైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయో అవన్నీ వేరువేరుగా ఉంటాయి. సో మనం పైనుంచి కిందకు వస్తే ఫస్ట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూస్తే, ఫ్యాటల్ యాక్సిడెంట్ అనేది మనం చెప్పాల్సిన అవసరమే ఉండదు, తెలిసిపోతూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇందులో చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే అక్కడ ఎవరైతే నోడల్ పర్సన్ ఉంటారో, ఫోర్మన్ కానీ లేకుంటే ఎవరైతే సూపర్వైజర్ కానీ, ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఫ్యాక్టరీ ఎండీలు కానీ, వాళ్ళకి ఫస్ట్ తెలియపరచాలి. బికాజ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అలాంటివి ఏమైనా జరిగినా వాళ్ళకి తెలియపరిచి అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు గో ఫర్ అంబులెన్స్ కానీ, లేదా ఏబీసీ అంటే మేమైతే ఏదైతే అంటాం ఎయిర్వే బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్, అవి చూసుకుని నియరెస్ట్ పాసిబుల్ హాస్పిటల్కి మనం తరలిస్తాం. ఇలాంటి యాక్సిడెంట్స్కి అప్పటికి మనం వాళ్ళు వెతుక్కోనక్కర్లేదు. యూజువల్గా అన్ని ఇండస్ట్రీస్కి దే హ్యావ్ గాట్ అ టైఅప్ విత్ అ హాస్పిటల్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. యాక్సిడెంట్ చోటు నుంచి ఏదైతే నియరెస్ట్ హాస్పిటల్ మీకు కావాల్సిన వాళ్ళు అయితే మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు యాక్సిడెంట్ టైఅప్ పెట్టుకుంటారు. సో ఆ టైఅప్ ఉన్న డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే అంబులెన్స్ కానీ ఏదైనా పంపించేసి దానిలో విత్ ఆల్ ఎక్విప్డ్ విత్ డాక్టర్ చూసి వెంటనే ఆ హాస్పిటల్కి తరలించి దాన్ని తగినట్టు సేవ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ ఆర్ ఏదైనా సరే, ఒకవేళ మృత్యు అయినా కూడా దానికి సంబంధించిన ఏవైతే రికార్డ్స్ కానీ

వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఆయనకి ఏమైతే జరగాలో అవన్నీ చేస్తారు. సో ఇది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి. రెండో కేటగిరీ చెప్పాను చూడండి, మైనర్ విత్ డిసెబిలిటీ కానీ మేజర్ యాక్సిడెంట్ అనేది. ఇందులో ఈ వర్క్మెన్ ఎవరైతే పనిచేసే కర్మగారు ఉంటాడో తనకి ఈ ఇంజురీ వలన ఫ్యూచర్లో ఏమైనా డిసెబిలిటీ కానీ లేకపోతే ఇంకేమైనా కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో కంపెన్సేషన్ యాక్ట్ కింద ఇది కూడా ఈ నియరెస్ట్ డాక్టర్ కానీ ఎవరికైనా చూపిస్తే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడమే కాకుండా ఎవరైతే దానికి తజ్ఞుడు ఉన్నాడో అక్కడికి తరలిస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు ఇందాకలా అన్నారు చూడండి స్మోక్ వల్ల కొంచెం ఇబ్బంది అయిందనుకోండి, ఆ పేషెంట్కి కొంచెం ఏదైనా వేరే ఇల్నెస్ ఏమైనా ఉండి అది ఇంకా ఏమైనా ప్రమాదం చేస్తుందని చెప్తే పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం, ఐసీయూలో చేర్చడం. రెండోది ఏదైనా వెసల్ కట్ అయిందనుకోండి, మామూలుగా ఈ రక్తనాళం కట్ అయిందంటాం, ఆ రక్తనాళం కట్ అయితే దగ్గరున్న ప్లాస్టిక్ సర్జన్ కానీ వాస్క్యులర్ సర్జన్ కానీ తరలించడం. సపోజ్ ఏమైనా జాయింట్ కానీ లేకపోతే ఎముక కానీ విరిగిందనుకోండి, నియరెస్ట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ఫస్ట్ ఎయిడ్గా ఏవైతే కావాల్సి ఉంటాయో ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎప్పుడూ అక్కడ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేవన్నీ కూడా మా ఆర్థోపెడిక్ సంబంధంలో ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా గాయం ఉంది అంటే, గాయాలంటే ఒకటి బయటకు కనబడనివి, దట్ ఈజ్ ఇంటర్నల్ ఇంజురీస్ అంటాం, ఫ్రాక్చర్స్ విచ్ ఆర్ క్లోజ్డ్. రెండోది గాయం అంటే బయట నుంచి గాయం కనబడుతుంది, అది కండైనా ఉండేవచ్చు, లేకుంటే రక్తనాళమైనా అయి ఉండొచ్చు, నరమైనా కట్ అయి ఉండొచ్చు, ఎముకైనా విరిగి బయటకు రా ఉండొచ్చు. ఇలాంటి వాటిలో అక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. ఫస్ట్ ఎయిడ్లో ముఖ్యంగా చూసేవి ఏబీసీ అంటాం. ఏ అంటే ఎయిర్వే, ఎయిర్వే అంటే ఆయనకి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉందా లేదా అది చూస్తాం. మెటల్ ఎయిర్వే కానీ ప్లాస్టిక్ ఎయిర్వేస్ కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటాయి. అవి మనం నోట్ల లేకపోతే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎయిర్ లోపలికి వెళ్తేనే ఆయనకి సర్క్యులేషన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది బ్రీదింగ్. బ్రీదింగ్ అంటే గాలి పీల్చుకోవడం. సో ఏదైతే శ్వాస నలికుంటో అక్కడికి ఏమైనా అడ్డుపడ్డం కానీ అలాంటివి ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ కానీ లేకపోతే ఏమైనా మింగేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేస్తాం ఫారెన్ బడీ అనేది, దట్ ఈస్ బి. అండ్ సి ఈజ్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే కొన్ని యాక్సిడెంట్స్ వలన బీపీ తక్కువైపోవడం అలాంటివన్నీ ఉంటాయి. సో వెంటనే ఆయనకి ఒక ఐవీ క్యాన్లా పెట్టి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ బీపీ నార్మల్ చేసుకోవడం కానీ ఇవి చేస్తాం. ఇది ఫస్ట్ ఎయిడ్లో చూసేవి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేది ఏదైతే చేస్తారో నెక్స్ట్ ట్రీట్మెంట్, దట్ ఈస్ డన్ బై ఏ స్పెషలిస్ట్. యూజువల్గా ఈ స్పెషలిస్ట్ అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ చూసేవి ఓన్లీ కొన్ని ఇంజురీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మా దృష్టిలో ఒక ప్రైమరీ సర్వే ఒక సెకండరీ సర్వే అని ఉంటుంది. ప్రైమరీ సర్వేలో ఏబీసీ వస్తాయి, ఆ సెకండరీ సర్వేలోని హెడ్, నెక్, చెస్ట్, అబ్డామిన్ లేకపోతే లింబ్ ఇంజురీస్ ఆర్ పెల్విస్ ఇంజురీస్ అని ఒక కేటగిరీస్ చేసి ఉంటాయి. సో అందులో అన్నిటికంటే ముఖ్యం హెడ్ ఇంజురీ. ఇది మనకు మామూలుగా తెలిసిందే, రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్టీఏ అంటాం, అందులో హెడ్ ఇంజురీ ఫస్ట్ రూల్అవుట్ చేస్తాం. హెడ్ ఇంజురీ రూల్అవుట్ చేయడానికి సిటీ స్కాన్ కానీ నియరెస్ట్ దగ్గర ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేసి రూల్అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేది స్పైన్ కానీ చెస్ట్ కానీ ఇంజురీస్. మేము చూసేది ఏమైనా కామన్గా చూసేవి అంటే రిప్ ఫ్రాక్చర్స్ కానీ లేకుంటే చెస్ట్ ఇంజురీస్ కానీ, ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజురీస్ అంటారు, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ సువ్వ కానీ ఏదైనా ఊపిరితిత్తులోకి కానీ అలాగ దూసుకుపోవడం. ఆ దూసుకుపోవడం అనేది మనకు కనబడడానికి భయానకంగా ఉండొచ్చు, దాని ఇంప్లికేషన్స్ మనకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ కొన్ని గంటల తర్వాత అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటివి సెకండరీ సర్వేలు వస్తాయి, అవి చూసి దాన్ని రూల్అవుట్ చేస్తారు. అలాంటి వాటిలో ఒకవేళ ఫ్లైల్ చెస్ట్ అని ఒకటి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫ్లైల్ చెస్ట్ అంటే నథింగ్ బట్ మోర్ దాన్ టూ రిబ్స్ ఫ్రాక్చర్ అయితే దే విల్ బీ మూవింగ్ అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ మూమెంట్. అంటే నార్మల్ మన చెస్ట్ కేజ్ ఎలాగైతే మూవ్ అవుతుందో దానికి విరుద్ధంగా మూవ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ బ్రీదింగ్. అలాంటివి ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు ఇమీడియట్లీ ఇన్సర్ట్ అన్ ఐసీడి, ఇంటర్కాస్టల్ డ్రెయిన్ వేయడం. అది ఎమర్జెన్సీ ప్రొసీజర్. అది కావస్తే మనం ఎక్కడైతే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాం, ఆర్థోపెడిక్ అనవ్వండి లేకపోతే చెస్ట్ ఫిజిషియన్ అవనివ్వండి లేకపోతే ఇంకెవరైనా జనరల్ సర్జన్ అవనివ్వండి, అక్కడికి వెళ్ళి ఆ ఐసీడి వేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది చెస్ట్ ఇంజురీస్కి సంబంధించింది. ఇది కాకుండా అబ్డామినల్ ఇంజురీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద పెద్ద బౌల్డర్స్ కానీ లేకపోతే ఒక గ్యాలన్లు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, విచ్ ఆర్ వేయింగ్ మోర్ దాన్ సే 50 to 100 kilos, అవి ఏమైనా పొట్ట మీద పడ్డం కానీ దానివల్ల లోపల ఏమైనా ప్రేగు కానీ లేకపోతే ఇంక దేనికి కానీ ప్రమాదం అవ్వచ్చు, అవి బయట కనబడవు, కాకపోతే బీపీ స్కాన్స్ దానివల్ల చూసినప్పుడు తెలుస్తాయి. అలాంటి వాటివి కూడా వీ కెన్ సీ. మోస్ట్ కామన్లీ మనం చూసేవి అబ్డామినల్ ఇంజురీస్లో స్ప్లీన్ అంటే ప్లీహా లేదంటే లివర్ అంటే కాలేయం, ఈ రెండు ఆర్గన్స్కి ఇంజురీస్ జరుగుతాయి. ఈ రెండు ఆర్గన్స్కి ఇంజురీస్ జరగడం ఎందుకు ముఖ్యం అంటే వీటిలోని రక్తస్రావం అనేది మనకి

0: తెలియకుండా పోతుంది, లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది అండ్ మనకు బయటకు తెలియదు. సో అలాంటి వాటికి వెంటనే స్కాన్ చేసి చూడాలి విత్ ద మానిటరింగ్ ఆఫ్ పల్స్, అండ్ యూజువల్గా ఇవన్నీ కూడా టు ద ట్యూన్ ఆఫ్ సమ్ లీటర్స్లో పోతాయి. సో మామూలుగా మన రక్తం బాడీలో ఒక 7 నుంచి 8 లీటర్లు అనుకున్నాం అనుకోండి, ఇలాంటి వాటిలో మోర్ దాన్ 2 to 3 లీటర్స్ పోతాయి ఈజీగా అట్ ద ఫస్ట్ టైం. అండ్ ఆ బ్లీడింగ్ కనుక ఆగకపోతే కొంత కొంతమందికి అయితే స్ప్లీన్ తీయాల్సి వస్తుంది, లివర్ కూడా లోబెక్టమీ అంటే ఒక పార్ట్ తీసేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి దాన్ని అరికట్టుకోవడం కానీ అవి. ఇది మేజర్ ఇంపార్టెంట్. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చేది పెల్విస్ కానీ ఎక్స్ట్రీమిటీ ఇంజరీస్. పెల్విస్ ఇంజరీస్లో కామన్గా మనం చూసేది ఫ్రాక్చర్ పెల్విస్ అంటాం. ఆ పెల్విస్ అంటే రెండు తొంటి ఎముకలు కలిసి ఉన్నదానికి నడుముకి ఏదైతే సపోర్ట్ ఇస్తుందో అది ఫ్రాక్చర్ అయితే దాంట్లోని హాఫ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లైక్ ఇంజూర్డ్ బై ద టైమ్ దే కమ్ టు ద హాస్పిటల్ దే ఆర్ లైక్ డెడ్. సో అలాంటి వాటికి చాలా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి చూస్తాం. వాళ్ళకి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడే మనం చూసి ఒకవేళ బీపీ చాలా తక్కువ అవుతుంది బ్లడ్ పోతుంది అని కనుక మనం మనకు పెల్విస్ ఫ్రాక్చర్ చాలా సింపుల్ మెజర్స్ తెలియచ్చు. పెల్విక్ పీసీటీ అండ్ పీడీటీ అనే రెండు టెస్టులు ఉంటాయి, ఆ రెండు టెస్టులు చూస్తే తెలుస్తుంది. ఏవైనా అనుమానం వచ్చిందనుకోండి బైండర్ అబ్డామినల్ బైండర్ అనే ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ వేస్తే దట్ పెల్విస్ విల్ బీ స్టేబుల్ అంటే ఒక దగ్గర అరికట్టుకుని ఉంటుంది. దానివలన ఇట్ కాజెస్ ఎ టాంపోనాడ్ ఎఫెక్ట్ అంటే లోపల బ్లీడింగ్ని ఆపుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ మెజర్స్ ఫర్ పెల్విక్ ఇంజురీస్. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి వేసే ముందర ఒకవేళ కనుక మనకి ఇక్కడ నుంచి ఒక 80-90 కిలోమీటర్స్ అయితే మారుమూల ప్రాంతం అనుకోండి, అక్కడ కనుక మనకి ఇలాగ వసతులు లేవు కానీ మనకు తెలుసు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆయన చూసి పెల్విక్ డిస్ట్రాక్షన్ పెల్విక్ ఇంజరీ ఉంది అని అనుకుంటాడు, అలాంటప్పుడు ఒక చిన్న బెడ్షీట్ తీసుకుని గట్టిగా నడుముకు చుట్టేసినా కూడా దట్ యాక్ట్స్ ఎస్ అ వెరీ ఇంపార్టెంట్ మెజర్. సో ఫర్దర్గా బీపీ డౌన్ అవ్వకుండా చూస్తుంది అంటే ఆయన ఏదైతే టెర్సరీ సెంటర్కి వెళ్ళేదాకాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజర్స్. ఇవి చాలా ముఖ్యమైనవి.
1: చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. అంటే మీరు చెబుతుంటే ఏంటంటే అసలు మొత్తం 10 నిమిషాల్లోనే రకరకాల యాక్సిడెంట్లు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలు, ఆపరేషన్ కూడా కళ్ళెదురుగానే చేసేశారా అన్న అనుభూతి కలిగేలా చెప్పారు డాక్టర్ గారు. చాలా అభినందనలు మీకు. డాక్టర్ గారు చెప్పారండి మీరు 3 కేటగిరీలుగా విభజిస్తారు యాక్సిడెంట్స్ని అని, అలాగే ఇంకా అన్ని రకాలుగా మరి ఏ రకమైనటువంటి అవయవానికి ఏ రకంగా ప్రమాదాలు జరగవచ్చు, అవి ఎలా ఉంటాయి, వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారాలు ఇవి చెప్పారు. సరే, ఏది ఎట్లా ఉన్నప్పటికీ చికిత్స అనంతరం వీళ్ళు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని అంటుంటారు. ముఖ్యంగా ఈ ఆర్థోపెడిక్ విభాగానికి వస్తే అన్ని ఏది ఎక్కడ అనారోగ్యం ఏది జరిగినా రెస్ట్ తీసుకోవాల్సిందే కాదనం, కానీ పర్టికులర్గా ఆర్థోపెడిక్ సంబంధించిన దాంట్లో ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చెబుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేటగిరీలుగా, అది మొదటి కేటగిరీ చెప్పారు ఆ వివరాలు, రెండో కేటగిరీ మేజర్ అని, ఫేటల్ అని ఏదో చెప్పుకొచ్చారు, వీటిలో ఎన్ని రోజుల వరకు సుమారుగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి?
0: చాలా ముఖ్యమైన విషయం అండి, అందరికీ తెలియాల్సిన విషయం, చాలామందికి తెలియదు ఈ విషయం. ఇందులో మీకు నేను 3 కేటగిరీలు చెప్పిన దాంట్లో మైనర్ అనేది వాళ్ళే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మహా అయితే ఆ రోజు ఆఫ్ ఇచ్చుకుని నెక్స్ట్ డే నుంచి వాళ్ళు పనికి రావచ్చు అంతా బాగుంటే. సింపుల్ ఇంజురీస్ అంటాం, ఏదైనా చిన్న చిన్న కుట్లు వేసేసి చేయడం, లేదంటే ఏదైనా స్ప్రెయిన్ అవడం దానికి కట్టుకోవడం, అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక ఇది మైనర్ ఇంజరీస్లో. యూజువల్గా మైనర్ ఇంజరీస్ ఆర్ హ్యాండిల్డ్ బై ది సూపర్వైజర్ ఆర్ ఫోర్మన్ ఆర్ హూ ఎవర్ ఈస్ ది ఇన్ఛార్జ్ ఆన్ డ్యూటీ షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో, సూపర్వైజర్ ఎవరు ఉంటారో ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. హీ మే ఆర్ మే నాట్ రిపోర్ట్ ఇట్ టు ది ఫ్యాక్టరీ ఎండీ ఆర్ సంథింగ్, అక్కడే ఆయన లోకల్గా మేనేజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ కామన్ ఇంజరీస్ అనమాట. సో ఆయనకి అవగాహన ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసరికి మైనర్ ఇంజరీస్ విత్ డిసెబిలిటీ ఆర్ విత్ రిక్వైరింగ్ సమ్ ట్రీట్మెంట్. అంటే ఇక్కడ ఏంటవుతుంది అంటే గాయం జరిగింది, ఆ గాయానికి తగిన ట్రీట్మెంట్ అక్కడ కుదరదు అందుకని చెప్పి వేరే దగ్గరికి పంపిస్తారు. ఆ ఎక్కడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ అన్నాను అనుకోండి, మీకు కామన్గా చూసేవి హ్యాండ్ ఇంజరీస్లో వేళ్ళకి ఫ్రాక్చర్లు అవుతాయి, చిన్న చిన్న వేళ్ళు ఫ్రాక్చర్ అవడం, లేకపోతే టెండాన్ అని ఒక నరం ఉంటుంది అవి తెగడం, లేకపోతే కుట్లు పడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దే ఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ సే 15 డేస్ to 1 month, అంతకంటే ఎక్కువ దానికి టైం పట్టదు యూజువల్గా. సో ఇవన్నీ డిసైడ్ చేసేది ఆ స్పెషలిస్ట్ డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. సో ఇదేంటంటే ఆయన ఆధ్వర్యంలో ఉండదు, కాకపోతే ఎప్పుడైతే మనం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ రిఫర్ చేస్తాం ఇది మటుకు కంపెనీ రికార్డ్స్లో ఉండాలి, ఎందుకంటే ది కంపెనీ డైరెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. అంటే ఆయనకి ఏది కంపెన్సేషన్ ఇవ్వాలి, లేదా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. అందుకని కంపల్సరీలీ అక్కడ అది రిఫర్ చేసేటప్పుడు కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు రావాలి.

0: ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైప్ చెప్పాను చూడండి ఇందాక, ఇటువంటి వాటికి ఆర్థోపెడిక్స్లో వాళ్ళందరూ టైప్ చేసి ఉంటారు. అంటే ఏం చేస్తారు, రిఫరల్ నోట్ రాసిస్తారు. ఆ రిఫరల్ నోట్ రాసి ఇచ్చినప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది ఆయన పని ఏంటి, ఆయన వృత్తి ఏంటి అని. సో దానికి అనుసరంగా ట్రీట్మెంట్ ఇస్తారు. యూజువల్గా మామూలుగా ఇవన్నీ కూడా లెస్ దెన్ 3 మంత్స్ ఉంటాయి. మన చేతికి కానీ లేకుంటే కాలికి కానీ ఏమైనా గాయాలు తగిలి చిన్న చిన్న సింపుల్ ఫ్రాక్చర్స్, లాంగ్ టర్మ్ డిసేబిలిటీ ఉండే ఫ్రాక్చర్స్ కాదు. అంటే దీనికి ఎలాగంటే క్యాటగరైజ్ చేస్తాం, ఓన్లీ ఎముకు విరిగితే సుమారుగా ఒక 3 మంత్స్లో కొంచెం ఆయన పని ఆయన చేసుకోగలడం, లేకపోతే ఆయనకి లైట్ వర్క్ ఇవ్వడం, అంటే మళ్ళీ కంపెనీకి వచ్చేటట్టుగా చూసుకుంటారు. సో దట్ ఆ కంపెనీ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు ఈయనకి ఇచ్చినట్టుగా. ఎంప్లాయ్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవ్వరు. సో ఇది సింపుల్ ఫ్రాక్చర్స్, సింపుల్ ఇంజరీస్కి 3 మంత్స్ ఉంటుంది. కానీ అదే కనుక అంటే ఇప్పుడు ఫ్రాక్చర్తో పాటు నరం తెగడం కానీ, లేకపోతే జాయింట్లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ, ఒక పార్ట్ రీప్లేస్ చేయడం కానీ, లేకపోతే కండరాలు పూర్తిగా పోవడం కానీ, కొంతమందికి ఏంటవుతుందంటే క్రష్ ఇంజురీ వలన ఆ కండంతా తెగిపోతుంది, తీసేయాల్సి వస్తుంది. లేకుంటే కాలు కానీ ఒక పార్ట్ కానీ అవయవం కానీ తీసేయాల్సి వస్తుంది అనుకో, దట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ 3 మంత్స్. ఎందుకంటే దాని యూజువల్ హీలింగ్ టైమే 6 మంత్స్ అలా ఉంటుంది. సో 6 to 9 మంత్స్. సో అందుకని వాటికి మనం చెప్పేస్తాం ఇది ఇది మేజర్ ఇంజరీలో వస్తుంది అని. ఇకపోతే ఫ్యాటలిటీ గ్రేడ్ 3లో ఉన్నదానికి ఇమీడియట్గా ది కంపెనీ సెటిల్స్, దే విల్ కాల్ అ బోర్డ్, వాళ్ళు ఒక బోర్డ్ తీసుకుని ఒక బోర్డులో వాళ్ళు చూసి అందులో ఒక ఇద్దరు మెడికల్ వాళ్ళని తీసి ఏంటి ఎందుకు జరిగింది ఎలాగ జరిగింది అని తీసుకుని నిర్ధారణ చేసి వాళ్ళకి అక్కడే కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం పాస్ చేస్తారు.
1: ఏదేమైనప్పటికీ నిబంధనల మేరకు, సంబంధిత నిబంధనల మేరకు మాత్రం అన్ని రకాలుగా వాళ్లకు తగిన విధంగా ఆ పరిష్కారాలని అందిస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇంజురీస్లో క్రష్ ఇంజురీ అని, అలాగే ఏదన్నా హ్యాండ్ ఇంజురీ అని, ఇంకా లెగ్ ఇంజురీ ఏదన్నా కానీ ఆ శరీరంలోని భాగం ఎముకతో సహా కట్ అయి పక్కన పడిపోయే చూస్తుంటాం వింటుంటాం, ఏలు తెగి అవతల పడిపోయిందండి అంటుంటారు. అలా పడిపోయినటువంటి ఏలుని వెంటనే ఎంత తొందరగా వస్తే అంత త్వరగా సర్జరీ చేసి అతికించవచ్చు అని వింటుంటాం, దీనికి ఏమి డాక్టర్ గారు ఏం చెప్తారు మీరు, ఇది నిజమేనా?
0: ఇది అక్షరాల నిజమేనండి. అందులో మనం ఈ కాలంలో అంటే 2000 తర్వాత మనం ఇలాంటివి సక్సెస్ స్టోరీస్ చాలా వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇంతకు మునుపు మనకు అన్ని సౌకర్యాలు అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు. బేసికలీ ఈ ఇంజరీస్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ రీఇంప్లాంటేషన్ సర్జరీస్. అంటే ఒక అవయవం పూర్తిగా నరాలతోటి ఎముకలతోటి కట్ అయిపోయి తెగిపోయి పక్కన పడిపోతే దాన్ని మళ్ళీ యథావిధిగా కుట్టి రీఇంప్లాంటేషన్ చేస్తారు. ఆ రీఇంప్లాంటేషన్స్లో సాధారణంగా జరిగే యాక్సిడెంట్స్ అన్నీ హ్యాండ్ కానీ, రిస్ట్ కానీ, ఫోరామ్ కానీ ఉంటాయి. సో రిస్ట్ హ్యాండ్ దగ్గర 3 వంతులు. ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 1 ఎముక, 2 టెండాన్స్, అంటే ఏవైతే మూమెంట్ చేసే అవయవాలు ఉంటాయి దాని టెండాన్స్ అంటాం, మజిల్ టెండాన్ యూనిట్ అని. అది లేకుంటే రక్తనళం, దట్ ఈస్ వెజిల్స్, అండ్ నరం అంటే మన నర్వ్ సింపుల్స్ పాస్ చేసే దాని నర్వ్స్. ఈ 4 పార్ట్లు, దీస్ ఆర్ ద బేసిక్ మేజర్ పార్ట్స్, ఈ 4 కంప్లీట్గా తెగిపోతే వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఏది ఎక్కడ కొట్టాలో, అంటే ఏది ఎక్కడ తెగిందో అది చూసి దాన్ని కరెక్ట్గా అతికిస్తే దే హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ రికవరీ. అండ్ యూజువల్లీ ఇలాంటివన్నీ కూడా దీనికి ఒక 2 నిబంధనలు ఉంటాయి, కోల్డ్ ఇష్కీమియా, వార్మ్ ఇష్కీమియా అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా జరిగిన విదిన్ 6 అవర్స్ చేస్తే రిజల్ట్ ఉంటాయి. ఈ కాలంలో మనం చూసేది ఏంటంటే రీఇంప్లాంటేషన్ సర్జరీస్ ఆర్ పాసిబుల్. మన దగ్గరే ఇక్కడే చేస్తున్నారు, హైదరాబాద్లో అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కూడా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వ కళాశాలలు కానీ హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయండి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అంటాం, దే ఆర్ ఆల్ టెర్షరీ హాస్పిటల్స్, అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే వీటికి కావాల్సిన విషయాలు ఏంటంటే 3 సమన్వయం చాలా ఇంపార్టెంట్. ఒకరు ఆర్థోపెడిక్ సర్జను, ఒకరు వాస్క్యులర్ సర్జను, ఒకరు ప్లాస్టిక్ సర్జను. ఇది కాకుండా ఈ 3 కలిసి ఒక క్రిటికల్ కేర్ అంటే అత్యవసర విభాగం ఉండే చోటు ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్,
1: టీమ్ వర్క్
0: చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చేసిన తర్వాత వచ్చే కౌన్సిలింగ్, దాని ఫాలోఅప్ే చాలా ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. చేయడం అంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఫాలో అప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ 1 ఇయర్ వీ నో దట్ ఎస్ దిస్ ఈస్ గుడ్ అని చెప్పి. ఒక మార్ ఒక ఏడాది దాటిపోయిన తర్వాత మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ రీఇంప్లాంటేషన్ సర్జరీస్కి చిన్న చిట్కాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. అవి నేను చెప్తాను ఒక 2-3 విషయాలు. రీఇంప్లాంటేషన్ అనేది ఫింగర్ టిప్ అయినా అవచ్చు, ఫింగర్ అయినా అవచ్చు, హ్యాండ్ అయినా అవచ్చు, ఫుట్ అయినా అవచ్చు. సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏదైనా అవయవం కట్ అయిపోయి పక్కన పడిపోయిందంటే దాన్ని ఫస్ట్ మనం తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి

0: ఆ ప్లాస్టిక్ కవర్ని ఇంకొక ప్లాస్టిక్ కవర్లో ఐస్లో పెట్టి ఉంచాలి. బికాస్ తగిన టెంపరేచర్ పెట్టుంటే ఆ ఏవైతే ఉన్న వెజిల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ అవి ప్రిజర్వ్ అయి ఉంటాయి, డైరెక్ట్గా ఐస్ టిష్యూకి తగలకూడదు. ఇలా ఐస్లో పెట్టి విదిన్ 6 అవర్స్ మన తగిన డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేయగలుగుతారు. ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ లేకపోతే కాలు టోజ్ ఇవన్నీ కూడా, ఇయర్ లోబిల్స్ ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ సర్జన్ ద్వారా చేసేస్తారు విదిన్ 6 అవర్స్. ఇంతకంటే ఎక్కువ ఉందనుకోండి వాటికి కూడా ఇదే పద్ధతి. ఏదైతే కట్ అయింది మనం ప్రిజర్వ్ చేసి పెడతాం, ఎక్కడి నుంచి అయితే కట్ అయిందో అక్కడ మటుకు చిన్న సలైన్ గాజు కానీ సింపుల్ ప్లెయిన్ సలైన్ గాజు దాని మీద బ్యాండేజ్ చుట్టేసి ఉంచాలి. సో దట్ ఫర్దర్ బ్లీడింగ్ ఆకుండా ఉండాలండి. నెవర్ పుట్ ఎనీ క్లాంప్స్, అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలాంటివి వేసి కట్టేయడం చుట్టేయడం చేయకూడదు. అవి పెట్టేసి దగ్గరున్న నియరెస్ట్ మెడికల్ ఫెసిలిటీకి ట్రాన్స్పోర్ట్ చేయాలి.
1: చివరి ప్రశ్న డాక్టర్ గారు,
0: చెప్ప.
1: మామూలుగా ముఠా మేస్తుర్లని రకరకాల చిన్న చిన్న మూటలు మోస్తూ ఇలా పనిచేసేటువంటి కార్మికులు ఉంటారండి, సడన్గా వాళ్లకు మోతాదుకు మించిన బరువులు ఎత్తుతూ కూడా ఉంటుంటారు అప్పుడు, అక్కడ పరిస్థితిని బట్టి అక్కని ఎత్తగానే నడుము బట్టేసింది అని బాధపడుతూ ఉంటారండి. వీళ్ళు ఏంటి అది ఏమన్నా ప్రమాదకరమా, మళ్ళీ యథావిధిగా మళ్ళీ రావచ్చా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలా వదిలేయాలా, మర్దం చేసుకుంటే సరిపోద్దా?
0: ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం అండి. యాక్చువల్గా ఎక్కడైతే ఈ ముఠా పనులు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సాధారణంగా ఈ పట్టేయడాలు కానీ జరిగేవి 2 చోట్ల జరుగుతాయండి, 1 నడుము 2 మెడ సో ఈ రెండిటికి కూడా మూమెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకని జరుగుతుంది ఇలాగా మొబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కాలమ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్పైనల్ ఇంజరీస్. ఆ స్పైన్ అనేది ఒకటే జాయింట్ కాకుండా పూసలు ఉంటాయి. ఆ పూసలకి సపోజ్ మెడలో ఒక్క దగ్గర ఒక ఒక పూసకి రెండో పూసకి మధ్యలో 3 నుంచి 4 జాయింట్లు ఉంటాయి చిన్న చిన్నవి. సో ఈ పట్టేయడం అంటే ఏంటంటే దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ విచ్ హెస్ ఆకర్డ్ ఇన్ ద జాయింట్ ది మజిల్స్ టు గెట్ ఇన్ టు స్పాజమ్. అంటే పట్టేయడం అంటే కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి, దానివల్ల నొప్పి వస్తుంది. ఒకవేళ కనుక ఓన్లీ పట్టేయడం, అది నడుము అవనివ్వండి మెడ అవనివ్వండి, పడుక్కోబెట్టి ఉంచితే దానికి సాధారణంగా ఒక 6 to 8 అవర్స్లో తగ్గుతూ ఉంటుంది. మేబీ విత్ సమ్ ఏదో ఇంజెక్షన్స్ కానీ మసిల్ రిలాక్సెన్స్ కానీ ఇస్తే తగ్గిపోతుంది. కానీ ఇదే పట్టేయడం కనుక నరానికి వచ్చిన సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఈ కాలు లాగేయడం కానీ చెయ్యి చచ్చిపడిపోవడం కానీ చేతికి తిమిరలు రావడం కానీ అలాంటివి ఉంటే ఇట్ కాజెస్ అన్ ఎమర్జెన్సీ. ఈ పట్టేయడం అనేది ఇంకొక భాగం ఏంటంటే కొంతమందికి ఎముకలు వీక్గా ఉండడం వల్ల ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రాక్చర్ జరిగింది అని మనకి ఎక్స్రేలో తెలిసిన వెంటనే తక్షణమే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ తీయించి దానికి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వెన్నుపూస విరిగిన దానికి కనీసం 3 మంత్స్ దాకా దే విల్ హ్యావ్ ది ఇఫెక్ట్స్. అందుకని పడుక్కోబెట్టి ఉంచడం బెటర్ అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ చేయించుకోవడం బెటర్.
1: ధన్యవాదాలు డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏఎస్ రావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్మిక గీతాలు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పి. సుశీల్ పాడిన పాట చిత్రం రంగుల రాట్నం.

రోజులు మారే చిత్రానికి జిక్కి పాడిన పాట అది. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత క్రీడాకారుల సంకల్పం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ అందించిన కోచ్లు, అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కృషి కూడా ఈ విజయాల్లో కీలకమైందని పవన్ కళ్యాణ్ కొనియాడు.

0: ారు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పతక విజేతలు అందరికీ, పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణంలో ఉన్న శాసనసభ, హైకోర్టు, సచివాలయ టవర్లు సహా ఐకానిక్ భవనాల నిర్మాణ పురోగతిపై వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న రక్షిత మంచినీటి పథకం పురోగతిపై మంత్రి అధికారులతో చర్చించారు. ఇప్పటికే 101.96 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్దంకి ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా 51 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే 83 కిలోమీటర్ల మేర నీటి సరఫరా, పైప్ లైన్, ఫీడర్ ఛానల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచించారు. ప్రజా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని నవాబుపేటను సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన బంగ్లాతోట పార్కుతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఏసీ మినీ ఫంక్షన్ హాల్ను నిన్న ప్రారంభించారు. అనంతరం నవాబుపేటలో స్థానిక ప్రజలతో మంత్రి నారాయణ ముచ్చటించారు. రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: నెల్లూరు కార్పొరేషన్ లో 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క సిటీలోకి వచ్చేకి 24 ఉన్నాయి. ప్రతి నెల ఒక రోజు మా అధికారులే ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనుల సమస్య డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలు పెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ప్రభుత్వం చేసే పనులతోటే ప్రజలు కూడా భాగస్వామైనప్పుడే ఆ సొసైటీ బాగుపడుతుంది.
0: యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ మీట్ సమాఖ్య 2026 సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రచార పత్రికను నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను యువత అందిపుచ్చుకుని ప్రపంచస్థాయి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. పర్యాటక విధానం 2024-29 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, పారదర్శక విధానాలు, అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో 11 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ శాస్కీ నిధులతో నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల అభివృద్ది పనులు, గోరంట్ల మండలంలో 13 కోట్ల విలువైన రహదారి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలతో పాటు కొత్త పింఛన్లు, అర్హులకు గృహాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నప్పటికీ దిగువ ప్రాంతమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని 33 లంక గ్రామాలకు వరద ప్రభావంతో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంకవాసుల కోసం లైఫ్ జాకెట్

0: కిట్లను అందుబాటులో ఉంచారు. మరో 24 గంటల తర్వాత గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ముమ్మిడివరం రెవెన్యూ డివిజనల్ అధికారి తెలియజేస్తూ,
1: వరద ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులందరూ ఇక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఆ విలేజ్ సంబంధించిన ప్రజలు బయటికి రాకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మా ద్వారా మా టీం ద్వారా పడవల సహాయంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు చేరవేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము మా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి

నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆధార్ కార్డు ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా బియ్యం విక్రయాలు నిర్వహిస్తామని, ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం స్టీముడ్ బియ్యం కిలో 52 రూపాయలకు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బియ్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. వివాదాలను ఎలాంటి ఖర్చు లేకుండా త్వరితగతిన పరిష్కరించుకోవటానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. సునీత తెలిపారు. శ్రీకాకుళంలోని స్థానిక జిల్లా న్యాయసేవా సదన్లో జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన మీడియేషన్ 3.0 కార్యక్రమాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా సామాన్య ప్రజలకు సులభంగా న్యాయం అందుతుందని, కోర్టుల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ శిశు వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈరోజు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

రాజ్యాన్ని కూకటి వ్రేళ్లతో పెకలించి వేయాలని ఎందరో మహావీరులు, యోధాన యోధులు సాయుధ పోరాటం చేశారు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆంగ్లేయులు మహిళలను కూడా చిత్రవధలకు గురి చేశారు. భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర్య దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసిన వీర నారీమణులు మూడు వంతుల కుటుంబ జీవితాన్ని చెరసాలలోనే గడిపారు. భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించే నిమిత్తం స్త్రీమూర్తులు కూడా ప్రభంజనంలా ఉద్యమించారు. మహిళా ఉద్యమం బలపడింది. వీర వనితలు సాహసంతో, తెగువతో ఆంగ్లేయుల నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. మాతృదేశ విముక్తి కోసం పోరాటం చేసి ప్రాణాలను పణంగా పెట్టిన వారిలో ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. ఆనాటి సామాజిక కట్టుబాట్ల ఉల్లంఘనకు కూడా సిద్ధమై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అపూర్వమైన సాహసాన్ని, అనితర సాధ్యమైన త్యాగాన్ని, నిబద్ధతను ప్రదర్శించిన వారిలో భికాజీ కామ ఒకరు. పోరాట పటిమను చూపిన ముస్లిం మహిళలలో భికాజీ కామ అగ్రగణ్యురాలు. బ్రిటిషు సైనిక మూకలను ఎదుర్కొన్న ధైర్యశాలి, పౌరుషానికి పోతుగడ్డ, ధైర్య సాహసాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతికెక్కారు. ప్రజాజీవన వ్యవహారాలలో ముస్లిం మహిళలు పర్దాను పాటిస్తూ పర్దామాటు నుండి ససేమిరా ఇంటి గుమ్మం దాటేవారు కాదు. భికాజీ కామాను అనేక మంది విమర్శించారు. ప్రథమ స్వాతంత్ర్యోద్యమం తొలిదశలో బ్రిటిష్ ఆధిక్యతను అంగీకరించి బ్రిటిష్ పాలకుల మీద తిరగబడిన వీరులను, బ్రిటిష్ ఆధిపత్యాన్ని గుర్తించలేని హ్రస్వ దృష్టిగలవారిగా పరిగణించారు. మాతృదేశ పరిరక్షణార్థం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధాలు లేకుండా ధైర్య సాహసాలతో రణభూమికి నడిచిన వీర నారీమణి భికాజీ కామ. 1861 సెప్టెంబర్ 24 తేదీన బొంబాయిలో భికాజీ కామ జన్మించారు. కామ తండ్రి పేరు నొరాబ్జీ ప్రేమ్జీ పటేల్, తల్లి పేరు జీజీబాయి. వీరు పార్సీ దంపతులు. తండ్రి నొరాబ్జీ పటేల్ బొంబాయి నగరంలో అగ్రగామిగా ఉన్న వ్యాపారవేత్త, మిక్కిలి సంపన్నుడు, దానగుణం కలవాడు, పరోపకార స్వభావం కలవాడు. తల్లిదండ్రులు బాలకామాను చాలా గారాభంగా పెంచారు. భికాజీ కామాను ముద్దుగా మున్ని అని పిలిచేవారు. మున్ని ప్రతిభావంతురాలు, విద్యాధికురాలు. నగరంలో మిక్కిలి సంపన్నమైన పార్సీ కామాగా ఆనాటి యోధులు గౌరవంగా పిలిచేవారు. కామ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల చరిత్రలను ఆసక్తితో చదివేవారు. బాల్యంలోనే రాజకీయ సమస్యల వైపు ఆకర్షితురాలయ్యారు. 1857 జూన్ 9 తేదీన మన ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం ప్రారంభమయ్యింది. లక్నోలో పదవీచ్యుతుడైన ఔధ్ నవాబు భార్య బేగం హజరత్ మహల్ స్వయంగా ఆంగ్ల సైన్యాన్ని ఎదుర్కొని ఆ మహాసంగ్రామ చివరి స్ఫూర్తి ప్రదాత మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయిల పోరాటం వివిధ రీతులలో జరిగింది. అది వారికి స్ఫూర్తిగా నిలిచింది. భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని రూపొందించాలన్న ఆశయానికి నాందీవాచకం పలికిన వీర విప్లవ వనిత శ్రీమతి కామ. స్వదేశీయుల మీద విరుచుకుపడుతున్న బ్రిటిష్ పోలీసుల దాష్టీకాలను కామ తమ జ్వలిత నేత్రాలతో గమనిస్తూ ఆవేదన చెందారు. భారతీయుల విముక్తి పోరాటాలను అతి కిరాతకంగా అణచివేసినందుకు బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్న క్రూర విధానాల మూలంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న తరుణంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ పార్సీ వనిత భారత జాతీయవాద ఉద్యమం వేళ్లూనుకుంటున్న రోజుల్లో ఉద్యమం వైపుగా ఆకర్షింపబడ్డారు. ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు. అత్యుత్తమ విద్యాలయంగా భావించే అలెగ్జాండ్రా సంస్థ నుండి కామ చిన్నతనంలోనే వివిధ భాషల మీద పట్టు సాధించారు. దేశంలో ఉన్న ఇతర వర్గాలతో వాదించడంలో ప్రావీణ్యం పొందారు. తండ్రి నొరాబ్జీ భికాజీ కామాను

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన బికాజీ కామాగారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వినండి.
2: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రా

రాజకీయ ప్రభావం నుండి ఏమైనా తప్పించాలని వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. 1885లో రుస్తుం కెఆర్ కామాతో వివాహం అయ్యింది. ఈమె భర్తను అందరూ భికాజీ రుస్తుం కామా అనేవారు. ఈమెను కూడా అలాగే పిలిచేవారు. రుస్తుం కామా ప్రసిద్ధ న్యాయవాది. రుస్తుంకు బ్రిటిష్ వారి పట్ల మోజు ఎక్కువ, ఆంగ్లేయుల సంస్కృతి పట్ల వ్యామోహం ఉండేది. భారతదేశానికి బ్రిటిష్ వారు మేలు చేశారని విశ్వసించేవాడు. ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు పడసూపి సంసారం ఒడిదుడుకులకు గురి అయ్యింది. సంసార నౌక కష్టాల కడలిలో పయనిస్తున్న జాతీయోద్యమ కార్యక్రమాల పట్ల భికాజీ కామ ఆసక్తిని కోల్పోలేదు. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. భికాజీ తమ సమయాన్ని దాతృత్వ కార్యకలాపాలు చేయడంతో పాటు సామాజిక సేవతో గడిపారు. 1896లో బాంబే ప్రెసిడెన్సీలో బుబోనిక్ ప్లేగు వ్యాధి వ్యాపించింది. అనేక మంది మరణించారు. భికాజీ కామ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవిశ్రాంతంగా బాధితులకు సేవ చేశారు. సేవలో నిమగ్నురాలై చివరకు ప్లేగు వ్యాధికి గురి అయ్యారు. ప్లేగు వ్యాధి సోకి ఆ వ్యాధి పీడితురాలై చికిత్స కోసం వెళ్లారు. ఆరోగ్యం కుదుట పడాలని నొరాబ్జీ పటేల్ భికాజీ కామాను జర్మనీకి పంపించాడు. చికిత్స జరిగింది. కామా కొంచెం తేరుకున్నారు. విశ్రాంతి కోసం కొందరి సలహా మేరకు లండన్ వెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడింది. అక్కడ ఉన్న భారత స్వాతంత్ర్య ఉద్యమకర్తల వల్ల ప్రభావితమైనారు. 1905లో భారత జాతీయ వృద్ధ నాయకుడైన దాదాపై నవరోజీ వద్ద కార్యదర్శిగా పనిచేశారు. 1907 ఆగస్టు 3వ వారంలో జర్మనీలోని స్టట్గర్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. భారతీయులను పరదాస్య బంధాల నుండి విముక్తులను కావించుటకు ప్రపంచ దేశాల నాయకులను సహకరించమని కోరుతూ అనర్గళంగా ఉపన్యసించారు. వేలాది మంది వివిధ దేశాల ప్రతినిధులు భికాజీ కామా సింహ గర్జనకు మిక్కిలి ముగ్ధులయ్యారు. అన్ని దేశాల పతాకాలతో పాటు భారతదేశ జాతీయ పతాకం కూడా ఎగురవేశారు. భికాజీ కామా చేసిన సేవల త్యాగఫలం వెలకట్టలేనిది. భారత జాతీయ జెండాను ఎగురవేసిన ప్రథమ భారతీయ మహిళ భికాజీ కామా. భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని రూపొందించాలన్న ఆశయానికి నాందీవాచకం పలికిన వీరవనిత భికాజీ కామ. విదేశీ గడ్డపై భారత జాతీయ పతాకానికి పూర్వగామిగా ప్రసిద్ధి చెందారు. జాతీయ పతాకానికి ప్రథమ రూపం ఈమె కృషే. త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి రూపురేఖలు ఇచ్చిన దేశభక్తుడు స్వాతంత్ర్య వీర దామోదర సావర్కర్. నాటి జెండాలో ఆకుపచ్చ, కాషాయ రంగు, ఎరుపు రంగులు ఉండేవి. ఆకుపచ్చ భాగంలో 8 వికసించే పద్మాలు ఉండేవి. ఆనాడు భారతదేశంలో 8 రాష్ట్రాలుండేవి. మధ్యలోని కాషాయ రంగులో దేవనాగరి లిపిలో వందే మాతరం ఉండేది. క్రింద ఎరుపు రంగు భాగంలో ఒకవైపు సూర్యుడు, మరొక వైపు చంద్రుడు అర్ధాకృతిలో ఉండేవి. జాతీయ జెండా ఐకమత్యానికి ప్రతీక. భారత జాతికి భానుదయం. స్వతంత్ర భారత జయమును చాటి చెబుతుంది. స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ ప్రసంగాలు చేస్తూ భికాజీ కామ గడిపేవారు. భికాజీ జర్మనీ నుండి అమెరికా వెళ్లి అక్కడ కూడా భారత స్వాతంత్ర్య సంపాదనకు సహకారం కోరారు. మరలా ప్యారిస్ చేరారు. సావర్కర్ రచించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం పుస్తక ప్రచురణను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. శ్రీమతి కామ రహస్యంగా ఆ పుస్తకాన్ని పలు విదేశాలకు పంపించారు. ఆ విధంగా ఆ గ్రంథం రహస్యంగా మన భారతదేశం కూడా చేరింది. కామాను ఇండియాకు వెళ్లనివ్వకుండా బ్రిటన్ ప్రభుత్వం షరతు పెట్టింది. 1935లో అవిశ్రాంతంగా సంచరిస్తూ స్వతంత్ర భారతదేశం చూడాలనే ఆశతో భారతదేశం చేరారు. అప్పటికే కామా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. భారతదేశం వచ్చిన వెంటనే బొంబాయిలో ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధిగ్రస్తురాలిగా 8 నెలలు

0: జీవన్ మృతుల మధ్య పోరాడి 1936లో ఆగస్టు 13న తుదిశ్వాస విడిచారు. భికాజీ కామా పుట్టినరోజు సందర్భంగా 1962లో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1997లో మన కోస్ట్ గార్డులోని అతి వేగపు గస్తీ నౌకకు భికాజీ కామా పేరు పెట్టారు. కామా తరువాత శ్రీమతి అనిబిసెంట్ మరొక జాతీయ పతాకాన్ని రూపొందించారు. 1914లో రూపొందించిన పతాకంలో ఎరుపు ఆకుపచ్చ రంగుల మధ్య తెల్ల రంగులో రాట్నం ఉండేది. ఆమె మహావక్త, జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన ఐరిష్ వనిత. ప్రస్తుతం మన జాతికి సంకేతంగా వందనం చేస్తున్న పతాకాన్ని రూపొందించిన దేశభక్తుడు, తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. అలుపెరుగని పోరాటాలతో అంతిమ శ్వాసను విడిచిన శ్రీమతి భికాజీ కామాకి నమస్కరిద్దాం. వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం. భరతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆట పట్టు, పెక్కు అవతారముల గన్న పెద్ద తల్లి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి. జై భారతమాత, నమోస్తుతే.
1: మీరింతవరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన భికాజీ కామాగారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. రేపిదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు అవిసగింజలలోని పోషక విలువలు ఏ హవీలా గారు అందించిన వివరాలు వినండి.
2: ఆయుర్దాయం పెరగడంలో ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కీలక భూమిక వహిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆయుర్దాయం పెంచుకోవడానికి ఇవాళ ఎన్నో అవకాశాలు, సులువైన ఆరోగ్య విధానాలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, ఆహార అలవాట్లు, విస్తృత శ్రేణిలో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నో కొత్త ఐటమ్స్ తీసుకోదగ్గ ఆహార పదార్థాల జాబితాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రముఖంగా వినబడుతున్న అవిసె గింజలు ఈ కోవలోనికే వస్తాయి. ఇవాళ కొత్తగా వినబడుతున్న అవిసె గింజలకు వేలాది సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. అవిసెలు ఎన్నో రకాల రుగ్మతులను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగలవని ఇటీవల పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ అనుదిన ఆహారంలో భాగంగా చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుందని మహాత్మా గాంధీ ఏనాడో అన్నారు. కాబట్టి అవిసె గింజలను గాంధీ మెచ్చిన అవిస అంటుంటారు. ఈ అవిసె గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అవిస అత్యంత శక్తివంతమైనది. భారతదేశంలోని గ్రామాలలో అవిసె గింజలను కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. స్థానిక పచారీ దుకాణాలన్నీ అద్భుతమైన ఈ అవిసె గింజలను నిల్వ చేసుకుంటాయి. మన పూర్వీకులు ఈ అవిసె గింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఈ అవిసె గింజలతో చట్నీలు, చక్కీలు, పొడులు, లడ్డూలు చేస్తుంటారు. వాటిని తీయగానో ఉప్పగానో పొడి రూపంలో కూడా తినవచ్చు. అవిసె గింజలన్నీ స్వల్ప పరిమాణంలో ఉపయోగించినప్పటికీ అవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. అవిసెలు జీవక్రియను పెంచి ఆక్సీకరణను చైతన్యపరుస్తాయి. శరీరంలో శక్తి జనించేందుకు అవిసె గింజలు చాలా దోహదం చేస్తాయి. దీని వలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జబ్బులు, దగ్గులను నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. అవిసె గింజలలో పీచు, ఖనిజాలు, విటమిన్లుతో పాటు మాంసకృతులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక

ఎదుగుదలకు శిరోజాలు ఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృతులు దోహదం చేస్తాయి. పీచు పదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. పేగులు ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. మలబద్ధకం సమస్య తలెత్తదు. అవిసెలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ నివారించడం ద్వారా హృద్రోగాలు, కీళ్లవాతం, ఉబ్బసం, మధుమేహం, ఇంకా కొన్ని క్యాన్సర్లు, మరి ముఖ్యంగా పురుష గ్రంథ క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. అవిసె వలన ఎంతో గొప్ప ఉపశమనం లభిస్తుంది. లైంగిక దుర్బలతో బాధపడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వలన మేలు చేకూరుతుంది. అవిసె గింజలలో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి శరీరాన్ని ప్రక్షాళన చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ గింజల నుంచి తీసే అవిసె నూనె చుండ్రు, పొడి చర్మం, సూర్యరశ్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఎండ వల్ల చర్మం పేలడము, చెమటకాయలు రావడం వంటి సమస్యలను సైతం నివారిస్తుంది. ఇబ్బందికరమైన ఋతుచక్రం నిలిచిపోయే దశలో ఈ గింజల్లోని ఫైటో ఈస్ట్రోజెన్లు మహిళలకు చాలా సహాయపడతాయి. మహిళలలో ఋతుక్రమానికి ముందు తలెత్తే బాధాకరమైన నొప్పులను నివారించటంలో అవిసె గింజలు తోడ్పడతాయి. 1 టీ స్పూన్ అవిసె గింజలని చప్పరించడం, నమలడం వలన ఉదర సంబంధిత సమస్యలు రావు. పెప్టిక్ అల్సర్లు నయమవుతాయి. శరీరంలో మడతలు పడకుండా వాడే రసాయనానికి బదులు అవిసె గింజలను వాడవచ్చు. అవిసెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని మృదువుగా ఉంచుతాయి. అన్ని రకాల మైగ్రేన్ నొప్పులకు అవిసె నూనె బాగా పనిచేస్తుంది. ఆస్తమా, ఎలర్జీల నుంచి ఉపశమనాన్నిస్తుంది. గోళ్లను, గోళ్ల అందాలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అవిసె గింజలు ఎంతో ఉపకరిస్తాయి. అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లాల పరిమాణం పెంచితే గోళ్ళు పెలుసుబారటం, చిట్లడం, చిన్న చిన్న ముక్కలుగా విరగడం వంటి సమస్యలు చోటు చేసుకోవు. వార్ధక్య లక్షణాన్ని అరికట్టడంలో అవిసె పాత్ర. యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియా, యాంటీఫంగల్ లక్షణాలు అవిసె గింజలలో మెండుగా ఉన్నాయి. ఈ సుగుణాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. మహిళలలో ఈస్ట్రోజెన్ హార్మోన్లు కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అవిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వలను అవిసెలు చాలా బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో సహాయం చేస్తాయి. చర్మంపై రంధ్రాలు మూసుకోపోకుండా, చర్మం ఎర్రబారనీయకుండా నివారించడానికి రోజు 1 టేబుల్ స్పూన్ అవిసె నూనెను తీసుకోవాలి. అవిసె గింజల్లో అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు వార్ధక్య లక్షణాలను అరికట్టడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వంటకాలలో అవిసె పాత్ర. ఎన్నో పౌష్టిక విలువలు, ఆహార ఔషధ సుగుణాలు ఉన్న అవిసె గింజలని ఆకుకూరలు, కాయగూరలు, చేపలతో పాటు ఆహారంలో చేర్చుకోవాలి. ఏ రూపంలో తీసుకున్నా అవిసె గింజలు ఎన్నో కారణాల దృష్ట్యా ఎంతో విలువైనది. అవిసెలను చట్నీగా, చక్కీలుగా, లడ్డూలుగా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. సలాడ్స్ పై వీటిని చల్లుకోవచ్చు. ఇవి శక్తిని, ఓపికను మెరుగుపరుస్తాయి. చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగుపై జిమ్ముకోవచ్చు. లేదా మఫిన్లు, కుక్కీలను బేక్ చేసుకుంటున్నప్పుడు ఈ అవిసె గింజలను కలుపుకొని బేక్ చేసుకోవచ్చు. అవిసె గింజలతో కారంపొడి, అప్పడాలు కూడా

0: తయారు చేసుకోవచ్చు. పండ్ల రసాలు, షేక్స్, ఇతర మృదు పానీయాలలో వాడుకోవచ్చు. అవిసెలను కూరలకు, పానీయాలకు చేర్చడం వలన వాటికి అదనపు రుచి వస్తుంది. ఇంట్లో తయారు చేసిన జున్ను, యోగర్ట్, ఇంకా ఎన్నో ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు. వంటకాల తయారీలో అవిసె గింజల్లోని పౌష్టిక విలువలు నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవిసె నూనెను మీ వంటకాలలో ఆహార పదార్థాలలో చేర్చుకోండి. అవిసె వాడకం మీ ఆరోగ్యంతో చోటు చేసుకునే అద్భుత ఫలితాలను, పరిమాణాలను గమనించండి. ఉద్యోగం చేస్తున్న మహిళలైనా, ఇంట్లో ఉండే గృహిణులైనా సరైన ఆహారం తీసుకోకుండా నిత్యం ఏదో ఒక పని చేయడం వల్ల వారికి తెలియకుండానే నీరసించిపోతారు. దీని వలన కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కనుక మహిళలు ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. అవిసె గింజలు వారికి ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజ కారపొడి తయారీ విధానం. వాటికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు వేయించిన కరివేపాకు, 3 వేయించిన ఎండుమిరపకాయలు, 3 టీ స్పూన్ల ధనియాలు, 4 రెబ్బల వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు మరియు చింతపండు రుచికి సరిపడా. తయారీ విధానం: 1-5 నిమిషాల పాటు అవిసె గింజల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. వాటిల్ని బరకగా పొడి చేసుకోవాలి. ముందుగా సిద్ధంగా ఉంచిన పదార్థాలకు ఈ మిశ్రమాన్ని కలిపి మరలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పొడిని వేడివేడి అన్నంతో కానీ, ఇడ్లీలతో కానీ, దోశలతో కానీ తినవచ్చు. అవిసె గింజలలో చాలా ఉపయోగాలున్నాయి. కాబట్టి మనం రోజువారీ ఆహార పదార్థాలతో అవిసె గింజలను కూడా వాడితే మనం మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి అవిసె గింజల్ని ఎంత తరచుగా తీసుకుంటే అంత మేలు చేకూరుస్తాయి. మహిళల ఆరోగ్యానికి ఇవి ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి మన అనుదిన ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం ఎంతో అవసరం.
1: కార్యక్రమంలో మీరింతవరకు అవిసె గింజలలోని పోషక విలువలు, ఏ హవీలా గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

యువలయ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి అందరూ రెడీగా ఉన్నారు కదా, మరి నేను కూడా ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. అయితే మొదటి ప్రశ్న, వ్యోమగాములను చంద్రునిపైకి పంపించడానికి నాసా చేపట్టిన మిషన్ పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, వ్యోమగాములను చంద్రునిపైకి పంపించడానికి నాసా చేపట్టిన మిషన్ పేరు ఏమిటి? ప్రశ్న విన్నారు కదా, మరి సమాధానం త్వరగా పంపించేస్తే మీ అందరి కోసం ఒక పాఠం.

మరైతే నేను అడిగిన ప్రశ్నకు అందరికంటే ముందుగా సమాధానం పంపించిన వారు ఎవరంటే పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబు మూసాపేట నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఇక అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారండి, మీకు కూడా శుభ సాయంత్రం. ఎవరంటే సత్తుపల్లి నుంచి లలిత మల్లిక గారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మధు

సుదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద గారు పంపించారు, రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. రంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ కొత్త ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు పంపించారు, రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు పంపించారండి అత్తిలి నుంచి, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారు, రైట్ ఆన్సర్. నల్గొండ డిస్టిక్ నుంచి త్రివేణి చిన్మయి, రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు కూడా కృష్ణప్రసాద్ గారు పంపించారు కొమ్మగూడెం నుండి, తాడేపల్లిగూడెం నుండి, రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా రామ్మూర్తి గారు బెంగళూరు నుంచి పంపించారు, కానీ ఆన్సర్ ఎందుకో తప్పు పెట్టేశారండి, ఒక్కసారి చూసుకోండి. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మల పద్మావతి గారు పంపించారండి, రైట్ ఆన్సర్. జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారండి, అనసూయమ్మ పంపించారు, చిలుక నారాయణ గారు, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గారు పంపించారండి, రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారండి మీకు కూడా. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారు, నా జవాబు చూశారు సరైనదో కాదో చెప్పండి, చెప్తానండి. ఒక్క నిమిషం, మరి అందరి పేర్లు చదివేయాలి కదా, చదివిన తర్వాత చెప్పేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు, ఎందుకని సమాధానం తప్పు పెట్టారు? ఇంకా ఎవరు పంపించారంటే, నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి గారు, నెల్లూరు నుంచి ప్రసాద్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే, శ్యామ్ గారు పంపించారు నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతోష్ సంతోషిని, రాంగ్ ఆన్సర్ పెట్టారండి. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిని నెల్లూరు జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువలంక అవనిగడ్డ నుండి పంపించారండి. క్వశ్చన్ మళ్ళీ చెప్పమంటున్నారు, వినలేదా అయితే? సరైతే ఇక అందరి సమాధానాలు చదివేశాను కదండి, కరెక్ట్గా పెట్టిన వాళ్ళవి, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం రాంగ్ ఆన్సర్స్ పంపించారు, ఓకేనా? సరైతే ఇప్పుడు ప్రశ్న చెప్పేస్తాను. వ్యోమగాములను చంద్రుని పైకి పంపించడానికి నాసా చేపట్టిన మిషన్ పేరు ఏమిటి అని అడిగాను కదా, సమాధానం ఆర్టిమిస్. సరైతే ఇక రెండవ ప్రశ్న, ఏ రాష్ట్ర పోలీసు దళానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించారు? ప్రశ్న మరొకసారి, ఏ రాష్ట్ర పోలీసు దళానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డులను రాష్ట్రపతి

సరైతే మంచి పాటను విన్నారు కదా. మరి ప్రశ్న మరొకసారి మేడం ప్లీజ్ అంటున్నారు. సరైతే ప్రశ్న ఇంకొకసారి చెప్పేస్తాను. ఏ రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించారు? ప్రశ్న విన్నారు కదండి. మరైతే సమాధానం చూసేద్దాము. అందరికంటే ముందుగా పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి పంపించారు, హరినాథపురం. రైట్ ఆన్సర్ అండి. కొమ్మగూడెం నుండి కృష్ణప్రసాద్ గారు పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి పంపించారు. ఇంకా ఆన్సర్ పెట్టలేదండి. మరి మీరు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు పంపించారు. రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద గారు పంపించారు. రాంగ్ ఆన్సర్ పెట్టారండి. ఎందుకనో. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుంచి. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు పంపించారు. రైట్ ఆన్సర్. రంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ, కొత్త ముప్పర్రు, ఏలూరు జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. రాధా గారు పంపించారు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువలంక అవనిగడ్డ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా, మస్తాన్ భాషా మరియు వారి కుటుంబ సభ్యులు మరియు పోలయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎవరంటే మస్తానయ్య, బండారు శంకరయ్య గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. మీరు కూడా. ఇంకా ఎవరున్నారంటే ఎం చందన, ఎం యుగేష్ నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ

बानो जैनुद्दीन राइट आंसर। नेल्लूर डिस्ट्रिक्ट నుంచి పంపించారండి, అయితే వీరు సమాధానం పంపించలేదండి ఎందుకనో. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. రాజేశ్వరి సరోజిని, రాజేశం, సరోజిని, మాయ వీరు కొత్తగూడెం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు పంపించారు రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు పంపించారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా వెంకటేశ్వరరావు గారు పంపించారు మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ పంపించారండి. కోటీశ్వరరావు గారు డోకిపట్ల అత్తిలి నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. ఎం మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్. మీది కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుండి తింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. భట్టిప్రోలు నుంచి మురళి గారు రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్జీ, దివ్యసాయి, దివ్యాభాయి, అజయ్, శృతి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారండి రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్ మహేష్ పంపించారు రైట్ ఆన్సర్. శైలజ గారు పంపించారు శైలజ, ప్రవీణ, రెడ్డెమ్మ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి పంపించారండి రైట్ ఆన్సర్. ధర్మవరం నుండి వరగంటి బదిరీ విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా ఆన్సర్ పెట్టలేదండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు పంపించారు. ప్రకాశం గారు పంపించారండి రాంగ్ ఆన్సర్ అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. దస్తగిరి

సంధ్య యాస్మిన్ సాధియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. సుజన కీర్తన శారద అనంతపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్ల సుధాకర్ రెడ్డి గారు పంపించారండి, రైట్ ఆన్సర్. ఎం రాధిక, హరికిషన్, చంద్రభాయ్, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు, రైట్ ఆన్సర్. కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, శేషయ్య నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. రవి గారు పంపించారు కడప నుంచి, రైట్ ఆన్సర్. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి గారు, రైట్ ఆన్సర్ అండి. చిన్న చింతకుండ మహబూబ్ నగర్ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్.

గారు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, అందరూ రైట్ ఆన్సరే పెట్టేశారండి. అయితే అందరికీ ధన్యవాదాలు. సమాధానం వినేయండి. ఏ రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించారు? సమాధానం సిక్కిం. మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
1: ప్రణామ అధ్యాపికాజీ.
2: ఆశీష్ ఆవో బైటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కే నీత్ నీతి దోహ కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పహలే కవి పరిచయ బతాఉంగి, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞాని తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు, కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా, అబ్ పహలే కబీర్ కా పహలా దోహా పడతీ హూ, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
2: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
2: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
1: జీ అధ్యాపికా జీ.
2: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
1: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలి సీచే సో ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
2: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కేతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయీ కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలి సౌగడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయీ ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కర్నే మాత్ర సే కోయీ కామ్ నహీ హోతా. కవి కబీర్ దాసు ఈ విధంగా చెబుతున్నారు. అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరి అయిన సమయంలోనే జరుగుతాయి. తొందరపడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అగ్లా దోహ పడతీ.

0: ध्यान से सुनो।
1: जी अध्यापिका जी।
0: साई इतना दीजिए, जामे कुटुम समाए, मैं भी भूखा ना रहूं, साधु ना भूखा जाए। अच्छा अब तुम पढ़ो।
1: जी अध्यापिका जी। साई ना इतना दीजिए, जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, साधु ना भूखा जाए।
0: कवि कबीर भगवान से इस प्रकार प्रार्थना करते हैं, हे भगवान, कृपा करके मुझे इतनी ही संपत्ति दीजिए जिससे मैं अपने परिवार का पोषण कर सकूं, मेरी भूख भी मिट जाए और मेरे घर आए साधु लोगों की भूख भी मिटा सकूं, अर्थात साधु लोगों का आदर करने का पवित्र काम हो सके। కవి కబీర్దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ వృందకే దోహే కే బారే మే జాన్ లేంగే.
1: जी अध्यापिका जी।
0: अच्छा सुनो, कविवर वृंद हिंदी साहित्य के रीति काल के सूक्तिकार कवियों में प्रमुख है। इनकी प्रसिद्धि का मुख्य कारण वृंद सतसई है। उनके दोहे नीति परक और उपदेशात्मक है। कविवर्यल वृंद हिंदी साहित्य रीतिकालम सूक्तिकारुलैन कवुललो प्रमुखुलु। वीर प्रसिद्धिकि मुख्य कारणम వీరి యొక్క ప్రముఖ రచన వృంద సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అబ్ సునో, ఉత్తమ్ జన్ కే సంగ్ మే సహజే హి సుఖ్ భాసి, జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్ వాసి. తుమ్ పడో.
1: जी अध्यापिका जी। उत्तम जन के संग में सहजे ही सुख भासी, जैसे नृप लावे इतर लेत सबा जनवासी।
0: तुमने ठीक पढ़ा। अब सुनो, वृंद कहते हैं कि अच्छे और महान गुण वालों के सांगत्य से सदा सुख ही मिलता है। इसी का उदाहरण वे इस तरह देते हैं। राजा सभा में इत्र लेकर आते हैं तो उस सुगंध का सुख सभी सभासद लेते हैं, अर्थात वे इत्र का अनुभव करते हैं। नीति कवि वृंद ఈ విధంగా చెప్పుచున్నారు. మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు. రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్ లెంగే సునో. కరే బురాయి సుఖ్ చహై, కైసే పావ్ కోయి, रोपे बिरवा आक को आम कहाते होई। अब तुम पढ़ो।
1: जी अध्यापिका जी। करई बुराई सुख चहे, कैसे पाव कोई, रोपई बिरवा आक को आम कहाते होई।
0: कविवर वृंद जी कहते हैं कि कोई भी बुराई करके सुख चाहे तो वह कैसे मिल सकता है? अर्थ है कि बुरा करके सुख पाना असंभव है। उदाहरण देते वृंद कहते हैं कि आक का पौधा लगाकर आम का फल प्राप्त करना कैसे संभव होता है? उसी तरह भलाई करके ही सुख प्राप्त करना चाहिए, ना कि बुराई करके। एवरैना चेड़ चेसी संतोषं कोरुकुंटे एला कलुगुतुंदी? अंटे కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు. జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదే విధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేం.

0: अब दूसरा दोहा पढ़ूंगी, ध्यान से सुनो।
1: जी अध्यापिका जी।
0: करत करत अभ्यास ते जड़मति होत सुझाना, रसरी आवत जात ते सिल पर परत निशान। अब तुम पढ़ो।
1: करत करत अभ्यास ते जड़मति होत सुजान, रसरी आवत जात ते सिल पर परत निशान।
0: सुनो, कविवर वृंद जी इस दोहे में अभ्यास का महत्व बताते हैं। वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं। इस विषय का उदाहरण वे इस तरह देते हैं। रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है। इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है। कविवर्यलु वृंद ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద కవి ఇంకా ఈ విధంగా అన్నారు. త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
1: जी अध्यापिका जी बताइए, लिखूंगा।
0: सुमिरन
2: गट्टिका
0: गुर्तु तेच्चुकोनुटा।
1: सुमिरन गुर्तु तेच्चुकोनुटा।
0: काहे क्यों एंदुकु।
1: काहे क्यों एंदुकु।
0: होय होता है संभविंचुनु अनि अर्थम।
1: होय होता है संभविंचुनु।
0: धीरे धीरे मेल्ल मेल्लगा।
1: धीरे धीरे मेल्ल मेल्लगा।
0: मना मन मनसु।
1: मना मन मनसु।
0: माली तोटमाली।
1: माली तोटमाली।
0: सींचे नीरु पेट्टुटा।
1: सींचे नीरु पेट्टुटा।
0: घड़ा कुंडा।
1: घड़ा घड़ा कुंडा।
0: कुटुंब परिवार कुटुंबमु।
1: कुटुंब परिवार कुटुंबमु।
0: भूखा आकलितो उन्नवाडु।
1: భూఖా ఆకలితో ఉన్నవాడు.
0: సాధు సాధువు.
1: సాధు సాధువు.
0: ఉత్తమ్ మంచి.
1: ఉత్తమ్ మంచి.
0: సంగ్ సాంగత్యము.
1: సంగ్ సాంగత్యము.
0: సహజేహి సహజంగానే.
1: సహజేహి సహజంగానే.
0: అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ.
0: कबीर के अनुसार भगवान का स्मरण कब करते हैं?
1: अध्यापिका जी, लोग दुख में ही भगवान का स्मरण करते हैं।
0: लोग भगवान का स्मरण कब नहीं करते हैं?
1: लोग सुख में भगवान का स्मरण नहीं करते अध्यापिका जी।
0: कबीर के अनुसार फल कब फलते हैं?
1: अध्यापिका जी, कबीर के अनुसार ऋतु आने से ही फल फलते हैं।
0: दोहे में माली कितने घड़े सींचता है?
1: दोहे में माली 100 घड़े सींचता है।
0: कविवर वृंद के अनुसार उत्तम जन के संग से हमें क्या मिलता है?
1: अध्यापिका जी, उत्तम जन के संग से हमें सुख मिलता है।
0: लोग बुराई करने से किसे नहीं पाते हैं?
1: लोग बुराई करने से सुख नहीं पाते हैं अध्यापिका जी।
0: अच्छा साई विष्णु, आज हमारा पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाशीष।
3: మీరింత వరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టి సాయి విష్ణు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం నుండి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బొగ్గుల అంజిరెడ్డి, హార్మోనియం శ్రీ ఎం ప్రేమ్ కుమార్.

గడగడ దుర్గమ్మకి అరణ్యము దాటిపోవుట ఎన్నటకో. దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చిపెడితే, ఎంతటి దుర్వస్థ తెచ్చిపెడితేనే.

దేవి, రాణివాసంపు భోగములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమును కీర్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరము ఇలాంటి దీర్ఘయాత్ర చేయి నలిగింపజేసిన నన్ను నేనేమని నిందించుకున్నాను? ప్రజ ఏమని నిందించుకున్నాను?

అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలోత్పల దేవి

ఆగత కదా. సార్వభౌముని కుమారుడుకు నేడు అన్నోదకములు కూడా కరువయ్యగా, అయ్యో నేనిప్పుడు ఏమని చింతింపను, ఎంతనే వినిపింపను.

దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి? చూడు తిరమయ్య.

దేవి, అదిగో ఆ వడవను క్షమ చూడము దేవి. వాడిన పండుటాకులు

దుఃఖనొచ్చు ఊడలపై ఊడలపై విలాసముగా ఊయలలు.

మీరింతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుండి హరిశ్చంద్రుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బొగ్గుల అంజిరెడ్డి, హార్మోనియం శ్రీ ఎం ప్రేమ్ కుమార్. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాగం ఈ చిత్రం నుంచి సుధా రఘునాథన్, రజనీ రామకృష్ణన్ పాడిన పాట.

0: వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. క్రీడలు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సామాజిక సంబంధాలు ఇవన్నీ క్రీడల ద్వారా మెరుగుపడతాయి. మహిళలు కూడా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటూ సమాజంలో సమాన స్థానం పొందుతున్నారు. గతంలో మహిళలు క్రీడా భాగస్వామ్యం పరిమితంగా ఉండేది, కానీ ఆధునిక కాలంలో మహిళలు క్రీడల్లో అద్భుత విజయాలను సాధించి దేశానికి గౌరవం తెచ్చారు. మహిళలు రోజువారీ జీవితంలో క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, ఆరోగ్య పరిరక్షణ, ఆత్మవిశ్వాసానికి, సమానత్వానికి ఓ శక్తివంతమైన సాధనం. ప్రాచీన భారతదేశంలో కుస్తీ, విలువిద్య, యుద్ధ కళల్లో మహిళలు పాల్గొనేవారు. గ్రీక్ ఒలింపిక్స్ లో మొదట మహిళలకు ప్రవేశం లేకపోయినా తర్వాత ప్రత్యేక క్రీడలు ఏర్పడ్డాయి. భారతీయ సాంప్రదాయ క్రీడల్లో మహిళలు గ్రామీణ స్థాయిలో చురుగ్గా పాల్గొన్నారు. ఒలింపిక్స్ లో మహిళల ప్రవేశం 1900 మొదలైంది. భారతదేశంలో పివి సింధు, మేరీకామ్, సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ ప్రపంచ స్థాయి విజయాలు సాధించారు. మహిళలు క్రికెట్, హాకీ, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో మన దేశానికి గౌరవం తెచ్చారు. సామాజిక అడ్డంకులు, సాంప్రదాయ భావాలు, కుటుంబ నిరాకరణ, ఆర్థిక సమస్యలు, సరైన సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడం వంటి సవాళ్లను మహిళలు క్రీడల్లో ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాల కొరత, సరైన మద్దతు లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్రీడల వల్ల మహిళలకు శారీరక ఆరోగ్యం, బలమైన శరీరం, ఇమ్యూనిటీ పెరుగుదల మరియు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి తగ్గడం వంటి లాభాలున్నాయి. నాయకత్వ లక్షణాలు, టీమ్ మేనేజ్మెంట్, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. సమాజంలో సమానత్వం, గౌరవం, గుర్తింపు లభిస్తాయి. రోజువారీ జీవితంలో క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు అవసరం. రోజువారి ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు సహాయపడతాయి. టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, పంక్చువాలిటీ పెరుగుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. పివి సింధు బ్యాడ్మింటన్ లో ఒలింపిక్ పతకాలు సాధించారు. మేరీకామ్ బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ విజయాలను అందుకున్నారు. ప్రభుత్వం మహిళా క్రీడాకారిణుల కోసం ప్రత్యేక పథకాలు అందించారు. క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలు గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి. భవిష్యత్తు దిశలో సమాన అవకాశాలు కల్పించడం, సాంకేతికత, మీడియా ద్వారా ప్రోత్సాహం అందించడం గ్రామీణ మహిళలకు మరిన్ని అవకాశాలను అందించాలి. మహిళల పాత్ర క్రీడల్లో సమాజానికి ఒక ప్రేరణ. రోజువారీ జీవితంలో క్రీడలు మహిళలకు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమానత్వాన్ని అందిస్తాయి. అనుజ్ గురువారా రీటా పాడిన పాట మగధీర చిత్రం నుంచి ఇప్పుడు వింటారు.

భారతదేశం ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన దేశం. ప్రతి ప్రాంతం తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, కళలు, పండుగలు, ఆహారాలు మరియు వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒక అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనంగా నిలబెడుతుంది. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు, తూర్పు నుండి పడమర వరకు ప్రతి ప్రాంతం తనకంటూ తన ప్రత్యేకతలను కలిగి ఉంది. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ నగరం చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, ఇండియా గేట్ వంటి కట్టడాలు భారతదేశ చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఆగ్రాలోని తాజ్మహల్ ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒక అద్భుతం. వారణాసి నగరం గంగాఘాట్లతో ఆధ్యాత్మికతకు నిలయం. జైపూర్లో హవామహల్, అంబర్ ఫోర్ట్ రాజస్థాన్ యొక్క శిల్పకళను చూపిస్తాయి. దక్షిణ భారతదేశం సంస్కృతి, దేవాలయాలు, సంగీతం, నృత్యాలకు ప్రసిద్ధి. తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం, తంజావూర్ బృహదీశ్వర ఆలయం శిల్పకళకు అద్భుత ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. కేరళలోని ఆలప్పుజ బ్యాక్ వాటర్స్ ప్రకృతి అందాలను చూపిస్తాయి. కర్ణాటకలోని హంపి శిల్పకళ యునెస్కో వారసత్వ సంపదలో ఒకటిగా నిలిచింది. తూర్పు భారతదేశంలో ఒడిశాలోని కొనార్క్ సూర్య దేవాలయం శిల్పకళతో అద్భుతంగా నిర్మించబడింది. పశ్చిమ బెంగాల్లో కోల్కతా విక్టోరియా

మెమోరియల్ బ్రిటిష్ కాల వారసత్వాన్ని చూపిస్తుంది. బీహార్లోని బుద్ధగయ బౌద్ధ మతానికి పవిత్ర ప్రదేశం. పడమర భారతదేశంలో గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, గిర్ ఫారెస్ట్ ప్రసిద్ధి. మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహలు శిల్పకళల్లో అద్భుతాలు. రాజస్థాన్లోని జైసల్మర్ కోట ఎడారి ప్రాంతంలో ఒక అద్భుత నిర్మాణం. భారతదేశం యునెస్కో వారసత్వ సంపదల్లో అనేక ప్రదేశాలను కలిగి ఉంది. తాజ్మహల్, హంపి, అజంతా, ఎల్లోరా గుహలు, సుందర్బన్స్ వంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. భారతీయ సంస్కృతి భాషల వైవిధ్యంలో ప్రత్యేకతను కలిగి ఉంది. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, ఉర్దూ వంటి భాషలు దేశంలో మాట్లాడబడుతున్నాయి. ప్రతి భాషకు తనకంటూ ప్రత్యేక సాహిత్యం, సంగీతం, కళలు ఉన్నాయి. భారతదేశంలో పండుగలు కూడా వైవిధ్యభరితంగా ఉంటాయి. భారతీయ కళలు, నృత్యాలు, సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, భాంగ్రా వంటి నృత్యాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. హిందుస్థానీ, కర్ణాటిక్ సంగీతం భారతీయ సంగీత సంపదలో గొప్ప అద్భుతాలు. ప్రకృతి సంపదలో హిమాలయాలు, గంగానది, కేరళ బ్యాక్ వాటర్స్, రాజస్థాన్ ఎడారి, సుందర్బన్ డెల్టాస్ వంటి ప్రదేశాలు భారతదేశానికి ప్రత్యేకతనిస్తున్నాయి. భారతదేశం అనేది ఓ సాంస్కృతిక సమ్మేళనం. ప్రతి ప్రాంతం తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ వైవిధ్యం భారతదేశాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. భారతదేశం అనేది సంస్కృతి, వారసత్వం, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సంపద, భాషలు, కళలు, పండుగలు ఇంకా ఎన్నో ఉన్న అన్నిటినీ కలిపిన ఒక అద్భుతమైన దేశం. ఈ వైవిధ్యం భారతదేశాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. భారతదేశం యొక్క సంస్కృతి, వారసత్వం, ముఖ్యమైన ప్రదేశాలు మనకు గర్వకారణం. జూలై చిత్రం నుంచి టిప్పు మేఘా పాడిన పాట మీరు ఇప్పుడు వింటారు.

పర్యావరణం అనేది మనిషి జీవనానికి, సమాజానికి, ప్రకృతికి అత్యంత ప్రధానమైన ఆధారం. ఎన్విరాన్మెంట్ పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, అడవులు, పర్వతాలు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు, మనిషి జీవితానికి అవసరమైన అన్ని సహజ వనరులు కలిసిన సమగ్ర వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రతి అంశం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. పర్యావరణం మనిషికి ఆహారం, నీరు, గాలి, ఇల్లు, మందులు, శక్తి, జీవనానికి అవసరమైన అన్ని వనరులను అందిస్తుంది. పర్యావరణం లేకుండా జీవనం అసాధ్యం. మనిషి పర్యావరణాన్ని ఉపయోగించుకోవడం సహజం. అరణ్యాల నుండి కట్టెలు, కొండల నుండి ఖనిజాలు, నదుల నుండి నీరు, సముద్రాల నుండి చేపలు, భూమి నుండి పంటలు, ఇవన్నీ మనిషి జీవనానికి అవసరమైనవే. పర్యావరణం మనిషికి కేవలం వనరులు మాత్రమే కాదు, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలు, కళలు, సాంప్రదాయాలు కూడా ఇస్తుంది. మనిషి ఆలోచనలను, జీవన శైలిని, ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. కానీ మనిషి యొక్క అధిక వినియోగం, నిర్లక్ష్యం వల్ల పర్యావరణం నాశనమవుతుంది. అడవుల్లో చెట్లు నరికివేత, పరిశ్రమల కాలుష్యం, వాహనాల పొగ, రసాయనాల వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలు, భూగర్భ జలాల అధిక వినియోగం, ఇవన్నీ పర్యావరణాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. భూమి కాలుష్యం వల్ల పంటలు విషపూరితమవుతున్నాయి. సౌండ్ పొల్యూషన్ వల్ల మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. పర్యావరణ నాశనం వల్ల వాతావరణ మార్పులు తీవ్రంగా జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది. తుఫాన్లు, వరదలు, ఎండలు, కరువులు, ఇవన్నీ పెరుగుతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. అనేక జంతువులు, మొక్కలు అంతరించిపోతున్నాయి. పర్యావరణ సమతుల్యత కోల్పోతుంది. పర్యావరణాన్ని కాపాడటం మనిషి బాధ్యత. అరణ్యాలను రక్షించడం, నీటిని ఆదా చేయటం, గాలిని శుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్, పునరుత్పత్తి శక్తిని ఉపయోగించడం, ఇలా ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకు అవసరం. ప్రతి మనిషి తన జీవితంలో పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి. ప్రభుత్వాలు పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. పరిశ్రమలు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. విద్యా వ్యవస్థలో పర్యావరణ అవగాహన పెంచాలి. పర్యావరణం మనిషి జీవనానికి కేవలం భౌతిక వనరులు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక అనుభూతులకు కూడా మూలం. ఉదయం సూర్యోదయం, పక్షుల కిలకిలలు, వర్షపు చినుకులు, గాలి తాకిడి, ఇలా ఇవన్నీ మనిషి మనస్సుకు ఆనందాన్నిస్తాయి. ప్రకృతి మనిషి సృజనాత్మకతకు ప్రేరణనిస్తాయి. కవులు, కళాకారులు, సంగీతకారులు, చిత్రకారులు వారు ప్రకృతిలోని అందాలను చూసి సృష్టిస్తారు. అయితే మనిషి అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశ్రమలు పెరుగుతున్నాయి, నగరాలు విస్తరిస్తున్నాయి, వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది, రసాయనాలు అధికంగా వాడబడుతున్నాయి. వాటికి ఫలితంగా గాలి కాలుష్యం పెరిగింది. గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్

నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ మనిషి ఆరోగ్యానికి హానికరం. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ ఇవన్నీ పెరుగుతున్నాయి. నీటి కాలుష్యం కూడా తీవ్రమైంది. పరిశ్రమల వ్యర్థాలు, రసాయన ఎరువులు, పురుగుల మందులు ఇవన్నీ నదులు, చెరువులు, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. దీని కారణంగా నీటిలో నివసించే జీవులు నశిస్తున్నాయి. మనిషి తాగే నీరు కూడా విషమయమవుతున్నాయి. నీటి కొరత కూడా పెరుగుతుంది. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం వల్ల భూమి లోతు తగ్గిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, పరిశ్రమల మలినాలు మన భూమిని మరియు మన పంటలను విషపూరితం చేస్తున్నాయి. దీనివల్ల తినే ఆహారంలో పోషకాలు తగ్గి ఆరోగ్యానికి హానికరం అవుతున్నాయి. పర్యావరణం మనిషి జీవనానికి మూలం. దాన్ని కాపాడకపోతే మనిషి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. పర్యావరణాన్ని వినియోగించుకోవడం అవసరం, కానీ దాన్ని నాశనం చేయకుండా సమతుల్యతను కాపాడుతూ వినియోగించుకోవాలి. పర్యావరణం మనిషి సొత్తు కాదు, అది భూమి యొక్క సమగ్ర వ్యవస్థ. దాన్ని కాపాడడం మనందరి కర్తవ్యం. డార్లింగ్ చిత్రం నుంచి బెన్నీ దయాల్ పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు.

0: డ్రోన్ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఇది మనిషి నేరుగా నడిపించకుండా రిమోట్ కంట్రోల్ లేదా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కాల్లో ఎగరగలిగే యంత్రం. మొదట్లో డ్రోన్లు సైనిక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించబడేవి. శత్రు ప్రాంతాలను గమనించడానికి, ఫాలో చేయడానికి, దాడులు జరపడం వంటి పనుల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న కాలంలో డ్రోన్ల వినియోగం విస్తరించి సాధారణ జీవితంలో కూడా విభిన్న రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం చాలా ఉపయోగకరంగా మారింది. రైతుల పంటల పరిస్థితిని గమనించడానికి, ఎరువులు మరియు పురుగుల మందులు సమానంగా పిచికారీ చేయడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది మరియు పంటల దిగుబడి ఎక్కువవుతుంది. అలాగే విశాలమైన భూములను ఒకేసారి గమనించగలడం వల్ల రైతులకు సులభతరమైంది. వినోద రంగంలో కూడా డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది. సినిమాలు, పెళ్లిళ్లు, పెద్ద పెద్ద ఈవెంట్లు వంటి సమయాల్లో డ్రోన్ కెమెరాలు అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నాయి. సాధారణ కెమెరాలతో సాధ్యం కాని కోణాలను డ్రోన్లు సులభంగా చూపగలుగుతున్నాయి. ఈ విధంగా డ్రోన్లు కళలకు కొత్త స్థాయిని తీసుకొచ్చాయి. రవాణా రంగంలో డ్రోన్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో డ్రోన్ డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిన్నపాటి పార్సెళ్లు, మెడిసిన్స్, ఫుడ్ డెలివరీ వంటి వాటిని డ్రోన్ల ద్వారా వేగంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. అవి ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగలదు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో డ్రోన్లు రక్షణ చర్యల్లో కీలకంగా ఉపయోగపడుతున్నాయి. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి సందర్భాల్లో బాధితులను గుర్తించడం, సహాయక సామాన్లను చేరవేయడం, పరిస్థితిని అంచనా వేయడం వంటి పనుల్లో డ్రోన్లు సహాయపడుతున్నాయి. ఈ విధంగా డ్రోన్లు మానవత్వానికి సేవ చేస్తున్నాయి. అదే విధంగా పోలీస్ శాఖ మరియు భద్రతా సంస్థలు డ్రోన్లు నేరస్తులను గుర్తించడానికి, పెద్ద సమూహాలను పర్యవేక్షించడానికి, ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల వల్ల సమాజంలో భద్రతా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అయితే డ్రోన్ల వినియోగంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రైవసీ భంగం కలగడం, అనధికారికంగా గాల్లో ఎగరడం, ప్రమాదాలు జరగడం వంటి సమస్యలు ఎదురైనాయి. అందువల్ల డ్రోన్ల వినియోగానికి సరైన నియమాలు, చట్టాలు అవసరం. ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినమైన నియంత్రణలను అమలు చేయాలి. మొత్తం మీద డ్రోన్లు ఆధునిక ప్రపంచంలో ఒక అద్భుతమైన సాధనంగా మారాయి. వ్యవసాయం, వినోదం, రవాణా, రక్షణ, భద్రత వంటి అన్ని రంగాల్లో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కారులకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు వీటిని అందించేలా రాష్ట వ్యాప్తంగా రైతు బజార్లు, గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలోని సచివాలయ ప్రాంగణంలో ఈ విధంగా ఏర్పాటు చేసిన మినీ మార్ట్ను సంయుక్త కలెక్టర్ కల్పన కుమార్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలకు పైగా ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాలలో కిలో 52 రూపాయలకే లభ్యమవుతోందన్నారు. అదేవిధంగా బీపీటీ రా రైస్ కిలో 58 రూపాయల వరకు ధర ఉందని, వీటిని ఈ ప్రత్యేక కేంద్రాల్లో 50 రూపాయలకే అందిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు. అదేవిధంగా బీపీటీ టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ ని 52 రూపాయలకి ఇస్తున్నాం. ఈరోజు రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఎన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది.
0: నేతన్న సేవలో పథకం కింద చేనేత కారులకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన నేతన్నలందరికీ ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని పేర్కొన్నారు. గడువులోగా అర్హులైన నేతన్నలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పలు విషయాలను ఈరోజు వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచనల మేరకు భోగాపురం అని కాకుండా వైజాగ్ పేరు పలకటం జరుగుతుందని, పేరుపై అపోహలను తొలగించాలని సూచించారు. రెవెన్యూ పరంగా విజయనగరం జిల్లాలో విమానాశ్రయం ఉన్నప్పటికీ వైజాగ్ అని పిలవడంలో తప్పులేదని, నిబంధనల మేరకే వైజాగ్ పేరు ప్రస్తావించడం జరుగుతుందన్న విషయం గమనించాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రహదారులు, తాగునీరు, గృహాలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, విద్యుత్, పింఛన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కారం చూపాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ది పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ది, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

0: రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు గుత్తేదారులపై ఉందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. అమరావతిలో సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై ఆయన చర్చించారు. అసెంబ్లీ, హైకోర్టుతో పాటు జీఏడీ టవర్, 4 హెచ్ఓడి టవర్లను ఐకానిక్ భవనాలుగా ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఆయా భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి మొదటి విడత అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడంతో దానికి తగ్గట్టుగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకు వెళ్లాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి, కుటుంబానికి చేరవేసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం తగిన పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి కలిగే ప్రయోజనాలపై పలువురు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. విశాఖపట్నం నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ, మాస్కో ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన 5వ అంతర్జాతీయ రవాణా సదస్సు సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మాస్కో డిప్యూటీ మేయర్ రవాణా రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ది విభాగం అధిపతి మాక్సిమ్ లిక్స్టో మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేస్వామి అన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేతకారులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష, ఇంకా సినిమా పాట మొదలైనవి వింటారు. 8:15కు పార్లమెంటు సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40కు చిత్రమంజరి సినిమా పాటలు. 9:00కు ఆంగ్లంలో వార్తలు. 9:15కు స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30కు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00కు శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00కు హిందీలోను, 11:05కు ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో ఉదయం 6:00కు దేశభక్తి గీతం,

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంకల్ప బలం గురించి శ్రీ పి సిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో స్వయం ఉపాధిగా కుందేళ్ల పెంపకం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మూత్ర విసర్జన అనారోగ్య సమస్యలు, డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం, ఇంకా సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటారు. 8:30 ఏఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ పి సూర్యరావు. 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పోషకాల విలువ తెలుసుకో, లంచ్ బాక్స్ ఎలా చేయాలో నేర్చుకో శ్రీమతి శ్రీలత గారి ప్రసంగం, అలాగే వెలుగు కిరణం కథానిక రచన శ్రీమతి టి ఉమారాణి, ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న, అంటే ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు. ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వినే ముందు

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు.

0: లో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరింతవరకు పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో బయోచర్ తయారీ విధానం మరియు వివిధ పంటల్లో వినియోగం గురించి టి శ్రీలత గారు అందించే వివరాలు, టి శ్రీలత గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ సాయిల్ సైన్స్కు సంబంధించి, ఆర్ఏఆర్ఎస్ లామ్ గుంటూరు జిల్లా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ

0: కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘవాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్రామ్ మేఘవాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజీత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపైన విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
2: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूँ. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యూనిఫామ్ ధరించిన వారు, సివిల్ సర్వీసులు రెండూ దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
3: आज भारत में यूनिफॉर्म और सिविल सर्विस दोनों का एक ही कमिटमेंट है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. जब उद्देश्य एक हो तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य

0: अर्थ में बदल जाती है। सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है।
1: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రోజు ఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదోవ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడనారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండడంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ధి చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
3: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ వై సునీత గారు.
4: మన రాష్ట్రంలో వరి రైతాంగం ఖరీఫ్ సాగుకు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు అనువైన రకాల్ని రైతులు ధృవీకరించబడిన సంస్థల నుండి విత్తనాలను సేకరించుకొని నారుమడులు వేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలుసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రంలో వరి సార్వాలో 15.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అవుతుంది. మన రాష్ట్రంలో సార్వాలో సాగవుతున్న వరి రకాల్లో 85% ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకాలే సాగులో ఉన్నాయి. సార్వాలో విస్తృతంగా మన రాష్ట్రంలో సాగు అయ్యే వరి రకాలు చూసుకున్నప్పుడు ప్రథమంగా 1982 విడుదలైన స్వర్ణ MTU 70-29 2.14 లక్షల హెక్టార్లలో సాగు అవుతుంది. ఈ రకం వశిష్ట మరియు మషూరి అనే రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకము. 145 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగి ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం

శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాల్లో అధికంగా సాగవుతుంది. గింజా మధ్యస్థ సన్నం మరియు ధాన్యం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. బియ్యం తెలుపు రంగులో పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. 1000 గింజల బరువు 20 గ్రాములు మరియు 3 వారాల నిద్రావస్థ కలిగి సగటున 6 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి తక్కువ సూర్యరశ్మి పరిస్థితుల్లో కూడా అధిక కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగల సామర్థ్యం ఉన్న రకము. గింజరాలిక తక్కువ, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకము. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన దిగుబడులను ఇస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వరి రకము. కోతకు ముందు అధిక వర్షాలు, గాలులు లేదా తుఫాన్లకు గురి అయినప్పుడు మాత్రం చేను పడిపోతుంది. పడిపోయిన చేను కోతకు రైతు 5000 నుంచి 6000 రూపాయలు అధికంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో తుఫాన్లను సమర్థవంతంగా తట్టుకొని పడిపోని స్వర్ణగా పేరొందిన MTU రైస్ 13-18 రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు స్వర్ణకు ప్రత్యామ్నాయంగా విడుదల చేశారు. ఈ రకము 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉంది. MTU 1064 మరియు MTU 7029 రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకము. 150 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నం, ఎరుపు రంగు ధాన్యం కలిగి 17 గ్రాములు 1000 గింజల బరువుతో 2 వారాల నిద్రావస్థ కలిగి హెక్టారుకు 6.5 నుంచి 7 టన్నుల సగటు దిగుబడి సామర్థ్యం కలిగింది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. కాండం దృఢంగా ఉండి పడిపోని రకం. నత్రజని ఎరువుల్ని చాలా తక్కువ శాతంలో వేసుకోవాలి. ఎందుకంటే మొదటి దఫా నాటిన తర్వాత వేసుకోవాలి, 2వ దఫాని మాత్రం వేయకూడదు, 3వ దఫాని చిరుపొట్ట దశలో వేసుకోవాలి. నత్రజని ఎక్కువగా వాడటం వలన కాలపరిమితి కొంచెం ఎక్కువగా వెళ్లటం జరుగుతుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అధిక నిండు గింజల శాతముతో గింజ నాణ్యత కలిగిన రకము. అగ్గి తెగులు, మెడవిరుపు మరియు పొటకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. సార్వాలో సాగవుతున్న సన్నగింజ రకాల్ని చూసుకున్నప్పుడు 1986 సంవత్సరంలో విడుదలైన సాంబా మషూరి BPT 5204 సనే సన్నగింజ రకం 2.13 లక్షల హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. ఈ రకము బాపట్ల పరిశోధనా స్థానం నుండి విడుదల చేయబడినది. ఈ రకము GEB 24, TN1 మరియు మషూరి రకాల సంకరం ద్వారా అభివృద్ధి పరచిన రకము. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా ఉండి 14.5 గ్రాములు 1000 గింజల బరువుతో 6 నుంచి 6.5 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. అన్నానికి అనుకూలంగా ఉండటం వలన వినియోగదారుల యొక్క మన్ననను, మార్కెట్ ధర అధికంగా ఉండటం వలన రైతుల మన్ననను పొందిన రకము. ఈ రకము ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో అంటే 18 నుంచి 20 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్నది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ సాంబా మషూరికి పురుగులు, తెగుళ్లు అధికంగా రావటం వలన మరియు నిద్రావస్థ లేకపోవటం వల్ల రైతాంగం BPT 5204 ప్రత్యామ్నాయ వైపు చూసినప్పుడు ప్రధానంగా 2016 సంవత్సరంలో విడుదలైన నంద్యాల సోనా అంటే NDLR 7 మరియు 2019 సంవత్సరంలో విడుదలైన మారుటేరు సాంబా MTU 1224 లాంటి మధ్యకాలిక రకాల్ని సాగు చేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలైన 2010 సంవత్సరంలో విడుదలైన భావపురి సన్నాలు BPT 2270 మరియు 2019 సంవత్సరంలో విడుదలైన మారుటేరు మషూరి MTU 1262 సాగు చేసుకో

వచ్చు. వీటి గుణగణాల పరంగా చూసుకున్నట్లయితే నంద్యాల సోన NDLR-7 రకాన్ని కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో 20,000 హెక్టార్లలో సాగవుతుంది. ఈ రకము BPT-3291 మరియు CR-157-212 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడింది. 140 రోజుల కాల పరిమితి కలిగిన సన్నగింజ రకము. అన్నము రుచిగా ఉండి నిల్వ సామర్థ్యము కలిగిన రకము. 1000 గింజల బరువు 13 గ్రాములు కలిగి 6.5 నుంచి 7 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఈ రకము ఆకు ముడత, దోమపోటు మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటుకొనుటకు కూడా అనుకూలమైనది. ఎరువులను వినియోగించు సామర్థ్యం కలదు. చేనుపై పడిపోదు, గింజ రాలదు. బియ్యము పంట కోసిన వెంటనే వండి తినుటకు అనుకూలము. అంటే 3 మాసములు మగ్గ పెట్టుకోవలసిన అవసరం కూడా లేదు. అందువలన ఈ రకము రైతులచే, మిల్లర్లచే మరియు వినియోగదారులచే ప్రాచుర్యం పొంది మార్కెట్లో BPT-5204 కన్నా క్వింటా ధాన్యానికి 300 నుంచి 400 రూపాయలు అధిక ధర పలకటం వల్ల ఈ రకము సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మరొక సన్నగింజ మధ్యకాలిక రకమైన మారుటేరు సాంబా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2019 విడుదలై 13,000 హెక్టార్లలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కర్నూలు మరియు రాయలసీమ జిల్లాల్లో సాగు చేయబడుతుంది. ఈ రకము JGL-3844, NLR-3349 మరియు BPT-5204 రకాల సంకరం ద్వారా విడుదలై 140 రోజుల కాల పరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా ధాన్యం తెలుపు మరియు బియ్యం పొట్ట తెలుపు లేకుండా 14.1 గ్రాము 1000 గింజల బరువు కలిగి 2 వారాల నిద్రావస్థతో 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు, గింజరాలిక తక్కువగా ఉండి మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం బాగా రుచిగా ఉంటుంది. మరొక దీర్ఘకాలిక రకమైన భావపురి సన్నాలు BPT-2270 ఆ రకాన్ని 2010 బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసి వరి ఒక పంట సాగు ప్రాంతాలు, అంటే వరి ఒక పంట వేసుకునే ప్రాంతాలకు మాత్రమే అనగా బాపట్ల, ప్రకాశం, కృష్ణా మరియు రాయలసీమ జిల్లాల్లో 7,000 హెక్టార్లలో సాగవుతున్న రకము. BPT-5204 మరియు CR-MR-1523 అనే రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడి 160 రోజుల కాల పరిమితితో గింజ మధ్యస్థ సన్నంగా ఉండటం, 13.90 గ్రాములు 1000 గింజల బరువుతో 1 వారం నిద్రావస్థ కలిగి 6 నుంచి 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడి సామర్థ్యం కలిగి చేనుపై పడిపోకుండా ఉంటుంది. దోమపోటు, అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. మరొక రకమైన మారుటేరు మషూరి MTU-1262 2019 విడుదలై 26,000 హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. BPT-5204, NLR-3349 మరియు MTU-1075 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడిన రకము. 150 రోజుల కాలపరిమితి కలిగి గింజ మిక్కిలి సన్నంగా ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు 13.5 గ్రాములు, 2 వారాల నిద్రావస్థ కలిగి 6.5 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు, మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం రుచిగా ఉంటుంది. దోమపోటును, అగ్గి తెగులను తట్టుకుంటుంది. 2006 విడుదలైన ఇంద్ర MTU-1061 అనే రకము 1.49 లక్షల హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. బాడవ మషూరి మరియు కాటందొర సన్నాలు అనే రకాలతో సంకరపరచి అభివృద్ధి చేశారు. 150 రోజుల కాల పరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నం, ధాన్యం తెలుపు రంగులో, పొట్ట తెలుపు లేకుండా అధిక నిండు బియ్యం దిగుబడినిచ్చే మిల్లర్ మరియు మార్కెట్కు అనుకూలమైన రకము. 1000 గింజల బరువు 19 గ్రాములు కలిగి 3 వారాల నిద్రావస్థతో 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడి సామర్థ్యం ఇస్తుంది. దోమపోటును,

ఎండాకు తెగులను మరియు ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది. చౌడును ముంపును కొంతవరకు తట్టుకుంటూ గింజరాలిక తక్కువగా ఉంటూ సార్వాలో స్థిరమైన దిగుబడినిచ్చే రకము. కానీ గాలులు తుఫాన్లు వస్తే మాత్రం చేను పడిపోతుంది. మరొక రకం 2015 విడుదల కాబడిన శ్రీ ధృతి MTU 11-21 ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉంది. ఈ రకము సార్వాతో పాటు దాళ్వాలో కూడా చాలా ప్రాచుర్యం పొందిన రకము. BPT 52-04 మరియు MTU BB 8-24-1 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేసి సార్వాలో 135 రోజుల కాల పరిమితి కలిగి మధ్యస్థ సన్నగింజ మరియు ధాన్యం తెల్లగా ఉండి బియ్యం పొట్ట తెలుపు లేకుండా 20.5 గ్రాముల 1000 గింజల బరువుతో 2 వారాల నిద్రావస్థ కలిగి 7.5 టన్నులు హెక్టారుకు దిగుబడి నిచ్చే సామర్థ్యం కలిగిన రకము. దోమపోటును అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎండాకు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులను తట్టుకోలేదు. గింజరాలిక తక్కువ. ఎండాకు తెగులు లేని ప్రాంతాలకు అనుకూలము. చేనుపై పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలమైన రకము. 2008 బాడవ మషూరి, కాటన్ దొర సన్నాలు అనే రకాల సంకరంతో అభివృద్ధిపరిచిన అమరా MTU 10-64 రకాన్ని విడుదల చేశారు. 150 రోజుల కాలపరిమితి కలిగి ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. బియ్యం సన్నగా ఉండి 19 గ్రాములు 1000 గింజల బరువుతో 3 వారాల నిద్రావస్థ కలిగి 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు. గింజరాలిక తక్కువ. దోమపోటును తట్టుకుంటుంది. ముంపు ప్రాంతాలకు బాగా అనువైన రకము. ఈ రకం మన రాష్ట్రంలో 91,000 హెక్టార్లలో సాగవుతుంది. బాడవ మషూరి PLA 1100 అనే మరొక సార్వా రకం మషూరి మరియు విజయ అనే రకాల సంకరంతో అభివృద్ధి చేసి 1982 విడుదల చేశారు. ఈ రకము 155 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. ధాన్యం ముదురు ఎరుపు రంగులో, బియ్యం తెలుపు రంగులో, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. 1000 గింజల బరువు 20.8 గ్రాములతో 3 వారాల నిద్రావస్థ కలిగి 6 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి చేనుపై పడిపోదు. ముంపును తట్టుకుంటూ గింజరాలిక తక్కువగా ఉండి మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం బాగా రుచిగా ఉంటుంది. ఈ రకము మన రాష్ట్రంలో 36,000 హెక్టార్లలో సాగవుతుంది. ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యంత ప్రాముఖ్యం పొందిన రకం శ్రీకాకుళం సన్నాలు. అదే RGL 25-37 అంటే ముదురు నారు నాటుటకు అనుకూలమైన రకము. 1996 విడుదల చేయబడినది. ఈ రకము 47,000 హెక్టార్లలో సాగవుతుంది. CRT 145 మరియు CR 10-14 అనే రకాల సంకరంతో రూపొందించబడిన దీర్ఘకాలిక రకము. గింజ మధ్యస్థ సన్నం 1000 గింజల బరువు 19.62 గ్రాములు మరియు నిద్రావస్థ లేని రకము. చేనుపై పడిపోదు. ఉల్లికోడును తట్టుకుంటుంది. ముదురు నారు నాటుటకు కూడా అనువైన రకము. ముంపును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ నాణ్యత కలిగి తినడానికి అనువైన రకము. 5.5-6 టన్నులు హెక్టారుకు దిగుబడి సామర్థ్యం కలిగిన రకము. సార్వాలో నెల్లూరు, తిరుపతి, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కాటన్ దొర సన్నాలు MTU 10-10 అనే రకం సాగవుతుంది. ఈ రకము 1999 మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడి స్వల్ప కాల పరిమితితో ఆలస్యంగా సాగు చేయటానికి అనుకూలము. ఈ రకము దాళ్వాలకు కూడా చాలా అత్యంత అనుకూలమైన రకము. ధాన్యం సన్నగా పొడవుగా ఉండటం వలన కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతికి అనుకూలమైన రకం. చేనుపై పడిపోదు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన దిగుబడులను ఇస్తుంది. 3 వారాల నిద్రావస్థ కలిగి 7 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది.

దీనితో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి 2015 సంవత్సరంలో విడుదలైన తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 1508 అనే మిక్కిలి సన్నగింజ రకం 125 రోజుల కాలపరిమితి కలిగి ఆలస్యంగా నాటుటకు అనుకూలమైనది. ఈ రకము అగ్గితెగులను తట్టుకుంటుంది. ఈ తెలంగాణ సోనా అనే రకము అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో 12,000 హెక్టార్లలో సాగవుతుంది. ఈ రకము షుగర్లెస్ రకంగా పేరుంది. అంటే గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటిక్ పేషెంట్లకు, స్థూలకాయం ఉన్నవారికి ఇది చాలా అనువైన రకము. అంటే ఈ రకము అన్నంగా తిన్నప్పుడు ఈ షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది. నిండు గింజల దిగుబడినిచ్చే రకం కావటం వలన మిల్లర్స్ మరియు వినియోగదారులు మన్ననలను పొందింది. ఈ రకము ఎంటియు 10/10 మరియు జేజీఎల్ 38/55 అనే రకాల సంకరంతో అభివృద్ధి చేశారు. దీనితో పాటు కూనారం వరి 2 అంటే కూనారం సన్నాలు కేఎన్

0: ఉంది. నిండు గింజల దిగుబడినిచ్చే రకం కావటం వలన మిల్లర్స్ మరియు వినియోగదారులు మన్ననలను పొందింది. ఈ రకము ఎంటియు 10/10 మరియు జేజీఎల్ 38/55 అనే రకాల సంకరంతో అభివృద్ధి చేశారు. దీనితో పాటు కూనారం వరి 2 అంటే కూనారం సన్నాలు, కేఎన్ఎం 16/38 అనే రకము నెల్లూరు తిరుపతి జిల్లాల్లో 29,000 హెక్టార్లలో సాగవుతుంది. జేజీఎల్ 11/727 మరియు జేజీఎల్ 17/004 అనే రకాల సంకరంతో అభివృద్ధి చేయబడి 2021 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విడుదల చేయబడింది. ఈ రకాలన్నీ చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రైవేటు కంపెనీ న్యూజివీడు సీడ్స్ నుంచి విడుదల కాబడిన సంపద స్వర్ణ మాదిరే రకము, స్వర్ణతో పాటే ఇది కూడా 135 నుంచి 140 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ సంపద స్వర్ణ అనే రకము 75,000 హెక్టార్లలో సార్వాలో సాగు చేయబడుతుంది. ఈ సార్వాలో కొత్త రకాలైన అంటే సన్నగింజ రకమైన ఎంటియు 1271 అనే రకాన్ని 2023 సంవత్సరంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు వారు విడుదల చేశారు. ఈ రకము సన్నగింజ సాగు చేసే ప్రాంతాలైన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఈ రకం ముఖ్యంగా వెన్ను పొడవుగా ఉండటం, వెన్నులో అధిక గింజలు ఉంటాయి. ఇవే కాకుండా కాటందొర సన్నాలు అంటే ఎంటియు 10/10కి ప్రత్యామ్నాయమైన రకాలు ఎంటియు 1293, 1273 అనే రకాలను కూడా జీవ సాంకేతిక పద్ధతి ద్వారా అభివృద్ధి చేయబడి 2022 సంవత్సరంలో విడుదల చేశారు. ఎంటియు 1293 అనే రకము చౌడు ప్రాంతాలకు చాలా అత్యంత అనుకూలమైన రకము. ఇవే కాకుండా చౌడు ప్రాంతాలకు అనువైన వరి రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానం మచిలీపట్నం వారు విడుదల చేశారు. ఈ రకాల్లో పాండురంగ, ఎంసీఎం 103 అనేవి ప్రాముఖ్యం పొందినవి. ఇవే కాకుండా బాపట్ల నుండి భవతి బీపీటీ 2782, బీపీటీ రైస్ 2846 అనే రకాలు కూడా సార్వాలో సాగు చేసుకోవచ్చు. ఇవి కాకుండా ప్రత్యేక రకాలైన బీపీటీ 2841 అంటే బ్లాక్ రైస్ నల్ల బియ్యం అనే రకము యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగాను, ప్రోటీన్, ఐరన్, జింక్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఈ బియ్యం ధర కిలో 150 రూపాయలుగా పలుకుతుంది. ఈ రకము ఈ నల్ల బియ్యం తినటం వలన ఆరోగ్యపరంగా కూడా డయాబెటిక్ పేషెంట్లకి, స్థూలకాయలకి చాలా ఉపయోగకరమైన రకము. ఇవే కాకుండా 2021లో కూడా ఎంటియు 1212, ఎంటియు 1280, ఎంటియు 1281 అనే రకాలని కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశారు. 2022లో కొత్త రకాలైన మధ్యస్థ కాలిక రకాలైన ఎంటియు 1310, ఎంటియు 1321 అనేవి కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రకాలు కూడా 2022లో ఎంటియు 1232 అనే ముంపును తట్టుకునే రకాన్ని ముంపు ప్రాంతాలకు విడుదల చేశారు. ఇది 14 రోజుల ముంపులో కూడా సామాన్య దిగుబడిని ఇస్తుంది. కాబట్టి రైతులు ఈ రకాలన్నీ కూడా అవగాహన చేసుకొని సార్వాలో సాగు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో వరిని ఆహారంగా తీసుకునే ప్రతి 10 కుటుంబాల్లో 9 కుటుంబాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకాలని భోజనానికి వాడుతున్నారు. రాష్ట్ర వరి రైతులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేసిన రకాల వల్ల సాలీన 20,243 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లుగా అంచనా. కాబట్టి వరి వేసుకునే రైతాంగము ఈ చెప్పిన సార్వాలో అనువైన వరి రకాలన్నిటినీ కూడా సాగు చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవలసిందిగా కోరుతున్నాం.
1: మీరు ఇంతవరకు ఖరీఫ్ వరి సాగుకు అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ డాక్టర్ వై సునీత గారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
3: గ్రామీణ ప్రజలకి అట్లాగే ట్రైబల్ ఏరియాస్లో, నాట్ రీచబుల్ ఏరియాస్లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
2: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేదు, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే, ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
3: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ లో ANMs ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో, కొన్ని సబ్ సెంటర్స్లలో మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని అక్కడ పెట్టడం జరిగింది. ఆమ్ సెంటర్లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు కానీ, నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలు

0: కానీ అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
1: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే సిహెచ్ఓని మీరు అపాయింట్ చేస్తున్నారు.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ప్రజలకి అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారా?
0: అవునండి. ఈ సబ్ సెంటర్ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నిటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
0: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: దీని ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
0: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాలో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాలో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాలో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
0: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, ఆర్సీఎస్ సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు పిఎన్సీ సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
1: అంటే ఇంతకుముందు మనకి ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
0: దీంట్లో మనం సపరేట్గా సిహెచ్ఓని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్ళతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ అయిన ఏరియాలో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
0: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో, ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత నుంచి మనం రక్షించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం, ఈ ట్యాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ లాంటి చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్ కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
1: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
0: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్, ఇది 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు కానీ, పిల్లల చెకప్లు కానీ, డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం కానీ, ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు, ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆమ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
0: ఆమ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి, వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
1: ఓకే,
0: నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కానుకోవాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖ ప్రసవం గురించి, వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి

0: ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆమ్ సెంటర్లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడాను మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆమ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువవుతుందంటారా?
0: ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, 2 మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆమ్ సెంటర్స్లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆమ్ సెంటర్లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆమ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్ళి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి. మేము
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
0: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ. దీని టీబీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీబీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్ళు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీబీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ల రిపోర్ట్ ని రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికి మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గానే తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అని కూడా హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగ్యూ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్ ని అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. ఎర్లీ స్టేజ్ లో ఆమ్ సెంటర్ లెవెల్లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టు వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరైనటువంటి సర్వే కూడా నిర్వహించారు.
0: అవునండి, చేయడం జరిగింది.
1: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టు వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
0: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు, కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
1: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పినా కూడా అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
0: మన దగ్గర మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనీమియా ఒకటి ఉంది, థలసీమియా అనేది కూడా ఉంది. వాటికి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి, ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంది, ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతూ ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం, ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా కానీ టెస్ట్ చేస్తాం. పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయో వృద్ధుల స్క్రీనింగ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాల పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్ టెస్ట్ చేయడము, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడము, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
1: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడాను హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు అవన్నీ కూడా?
0: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా, పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
1: కుటుంబ నియంత్రణ విషయానికి

0: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా, గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా కానీ, మన మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి కానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి కానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
1: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగా అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
0: మేము సమీక్ష సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని సమీక్ష వాళ్ళ గణాంకాలు చూడడమే కాదు, వాళ్ళని కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడము, గణాంకాలు చూడడము, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
1: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది, ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

യുവവാണി യുവജനല കാര്യക്രമം ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. ఏపీఎఫ్యులో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఫిషరీస్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బీఎఫ్ఎస్సిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు ముత్తుకూరు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, అలాగే నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా, ఇందులోని ఏపీఎఫ్యు కళాశాలల్లో అందుబాటులో ఉంది. కోర్సు వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ 2026-27. దీనికి సంబంధించి కాలేజీ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు 40 సీట్లు, కాలేజీ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ నరసాపురం 60 సీట్లు, అలా మొత్తం 100 సీట్లు ఉన్నాయి. అదనంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10% సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల వ్యవధి 4 సంవత్సరాలు ఉంటుంది. ఆక్వాకల్చర్, ఆక్వటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఆక్వటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిషరీస్ ఇంజనీరింగ్స్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కోర్సులు. ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఫిషరీ సైన్స్ వృత్తి విద్య లేదా సమాన అర్హతలో ఫిజికల్ సైన్సెస్, బయాలజీ లేదా నేచురల్ సైన్సెస్.

సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీఈఏపీ సెట్ 2026 ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 27 ఏళ్ళు మించకూడదు. అభ్యర్థులు ఏపీఎఫ్యూ అధికార వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించిన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తవుతుంది. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు ఉంటుంది. జూలై 28 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 17 ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. ఆగస్టు 26 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.apfu.ap.government.in మరియు www.aptonline.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.apfu.ap.government.in మరియు www.aptonline.in. ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఢిల్లీ 828 ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ప్రిన్సిపల్ 124 పోస్టులు, అందులో మహిళలు 52 పోస్టులు, పురుషులు 72 పోస్టులు. వైస్ ప్రిన్సిపల్ 704 పోస్టులు, ఇందులో మహిళలు 340 పోస్టులు, పురుషులు 364 పోస్టులు. ప్రిన్సిపల్ పోస్టుకు వయసు 50 ఏళ్ళు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు వయసు 35 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు వయసులో సడలింపులు ఉంటాయి, అంటే వర్తిస్తాయి. పీజీ బీఈడీలతో పాటు ఉద్యోగ అనుభవం అర్హత కలిగి ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులకు దరఖాస్తు ఫీజు 25 రూపాయలు ఉంటుంది. మిగతా వారికి దరఖాస్తు ఫీజు ఉండదు. కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూలతో ఎంపిక జరుగుతుంది. ఆగస్టు 14 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.upsc.government.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.upsc.government.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. వారంలో జరిగిన వివిధ క్రీడల సమాహారం క్రీడావలోకనంకు స్వాగతం. ఈ వారం భారత అథ్లెట్లకు పథకాల పంట పండించిన కాలంగా నిలిచింది. పలు క్రీడా విభాగాల్లో భారత్ చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. సిడబ్ల్యూజీ గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గురించి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ సిడబ్ల్యూజీ గ్లాస్కోలో ఒకే రోజు అంటే ఆగస్టు 1వ తేదీ భారత బాక్సర్లు ఏకంగా 7 బంగారు పతకాలను సాధించి రింగును క్లీన్సప్ చేశారు. 7 బంగారు పతకాలను సాధించి రింగును క్లీన్సిప్ చేశారన్నమాట. స్టార్ బాక్సర్ సచిన్ సివాచ్, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్కోహైనా,

మరియు యువ సంచలనం జాస్మిన్ లాంబోరియా పసిడి పథకాలను కైవసం చేసుకున్నారు. జూలై 27 మరియు ఆగస్టు 1న జరిగిన మహిళా షాట్పుట్ F57 విభాగంలో షర్మిలా దంకర్ గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించి సిడబ్ల్యూజీ పారా అథ్లెటిక్స్లో భారత్కు మొదటి పసిడి అందించిన యోధురాలిగా నిలిచారు. పురుషుల 100 మీటర్ల పారా అథ్లెటిక్స్ T47 విభాగంలో దిలీప్ మహడ్గవిత్ సరికొత్త రికార్డులో స్వర్ణం గెలవగా మహమ్మద్ బాసిల్ రజతం సాధించి భారత్కు 1-2 విజయాన్ని అందించారు. భారత ఆర్మీ యోధుడు సోమన్ రాణా పారా షాట్పుట్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో స్వర్ణాన్ని అందించారు. జూలై 31వ తేదీన జరిగిన ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజత పథకాన్ని గెలుచుకోగా తోటి భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక రజత పథకాన్ని సాధించగా, అంటే ఈ విభాగంలో భారత్కి ఇదే తొలి పథకం అన్నమాట. పరుగు పందెంలో, అంటే 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక రజత పథకాన్ని సాధించగా హైజంపులో సర్వేస్ కుషార్ రజతం గెలిచారు. గాయంతో పోరాడుతూనే డెకాథ్లాన్ విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పథకంతో సరికొత్త చరిత్ర లిఖించారు. అలాగే జూడో క్రీడలో భారత ప్లేయర్స్ అస్మితా దేయ్ మరియు హర్ష్ సింగ్ దేశానికి బంగారు పథకాలను అందించారు. ఇంకా ఆగస్టు 2 నాటికి భారత్ మొత్తం 39 పథకాలతో దూసుకెళ్ళింది. అంటే 39 పథకాలంటే 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు. ఇవన్నీ పట్టికలో అగ్రస్థానాల వైపు దూసుకెళ్ళినట్టు సమాచారం అందుతుంది ఆగస్టు 2 నాటికి. ఇప్పుడు కొన్ని క్రికెట్ విశేషాలు తెలుసుకుందాం. ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC సిరీస్ మొత్తానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. భారత్ మాజీ వైస్ కెప్టెన్ సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికారు. కాగా మాజీ ఆటగాళ్లకు అందించే BCCI పెన్షన్ స్కీమ్ కింద రహనేకు నెలకు 70,000 రూపాయల పెన్షన్ లభించనుంది. గ్లోబల్ స్వీపర్ లీగ్ GSL 2026లో సరికొత్త T20 లీగ్ ఫైనల్ 4లో శాన్ఫ్రాన్సిస్కో జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి గయానా అమెజాన్ వారియర్స్ వరుసగా 2వ ఏడాది GSL ఛాంపియన్గా అవతరించింది. ఇప్పుడు తెలుసుకుందాం జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడల సమాచారం. మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కోసం BCCI ఆర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో, అలాగే స్మృతి మందానా వైస్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన భారత జట్టును ప్రకటించింది. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పురుషుల మరియు మహిళల జట్లు తమ తొలి రౌండ్ మ్యాచ్లో, అంటే ఈ మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించి శుభారంభం చేశాయి. కెనడాలో జరిగిన ప్రపంచ జూనియర్ స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు అద్భుతంగా రాణించి వరుసగా 2వ సారి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. మీరింతవరకు క్రీడావలోకనం శీర్షికన గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష విన్నారు. వారంలో జరిగిన వివిధ క్రీడల సమాహారం క్రీడావలోకనం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆకాశవాణి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి అనే దాని బదులు సారీ క్షమించండి క్రీడావలోకనం శీర్షికన వివిధ క్రీడలపై సమీక్ష వారంలో జరిగినటువంటి వివిధ క్రీడలపై సమీక్ష గురించి సమాచారం తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సమయం 8:15 కావస్తుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగర్, ఒడిశా, ఛత్తీస్గఢ్లతో సహా పలు రాష్ట్రాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మధ్యాహ్నం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు పదే పదే నినాదాలు చేయగా బిల్లుపై చర్చలో పాల్గొనాలని సభ్యులను స్పీకర్ ఓం బిర్లా కోరారు. విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చించకుండానే స్పీకర్ ఆమోదించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంపై గత మే నెలలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానిని కార్యరూపంలోకి తీసుకొస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ది సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026ను జారీ చేశారు. ఈ ఏడాది జారీ చేసిన తొలి ఆర్డినెన్స్ ఇదే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన 8 మంది న్యాయమూర్తులతో ప్రారంభమైన సర్వోన్నత న్యాయస్థానం ఈ 76 ఏళ్లలో సంఖ్యాపరంగా 30కి నిష్పత్తి ప్రకారం 375% పెరిగినట్లయింది. పార్లమెంటులోని ముఖ్యమైన బిల్లులపై చేపడుతున్న చర్చల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్ష పార్టీల

ఏ సభ్యుడు చర్చలో పాల్గొనలేదన్నారు. అదేవిధంగా రాజ్యసభలోనూ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ఈ చర్చలో కూడా ప్రతిపక్షం పాల్గొనలేదన్నారు. పార్లమెంటు వెలుపల ఉన్న ప్రతిపక్ష సభ్యులు తమను సభలో మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారని, కానీ అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడటానికి ఇష్టపడటం లేదని కిరణ్ రిజిజు వివరించారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది నిరంతరం మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయం పౌరసేవల దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ, సైనిక పౌరసేవలు రెండు దేశమే ప్రథమం అనే నిబద్ధతను పంచుకుంటాయని, ఏకైక లక్ష్యం అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ బలంగా రూపాంతరం చెందుతుందన్నారు. సైనిక పరిపాలనా సమైక్యత వేరువేరు మార్గాల్లో సాగలేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఉమ్మడి సమీకృత నిర్మాణాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ విధానం, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ తదితర రంగాలలో నైపుణ్యం అవసరమవుతాయన్నారు. ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు

0: రెండు దేశమే ప్రథమం అనే నిబద్ధతను పంచుకుంటాయని, ఏకైక లక్ష్యం అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ బలంగా రూపాంతరం చెందుతుందన్నారు. సైనిక పరిపాలనా సమైక్యత వేరువేరు మార్గాల్లో సాగలేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఉమ్మడి సమీకృత నిర్మాణాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ విధానం, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ తదితర రంగాలలో నైపుణ్యం అవసరమవుతాయన్నారు. ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్ధిపరమైన నియామకాల ద్వారా పౌర సైనిక అధికారుల మధ్య క్రమబద్ధమైన పరస్పర అవగాహనను మరింత పెంచాల్సిన అవసరాన్ని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: जब बात राष्ट्रीय रक्षा से जुड़ी संस्थाओं की आती है तो उनके लिए तो दूसरे प्रश्न का महत्व मैं मानता हूं कि और भी अधिक बढ़ जाता है. AFHQ कैडर एक ऐसी संस्था है जो रक्षा मंत्रालय को कंटिन्यूटी, डोमेन स्पेशलिटी और पॉलिसी स्टेबिलिटी भी प्रदान करती है, और इसके साथ ही सिविल मिलिट्री सिनर्जी को सुदृढ़ करने में भी AFHQ एक इम्पॉर्टेंट ब्रिज की भूमिका का निर्वाह करता है.
0: నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం నేర చరిత్ర ఉన్న నిరసనకారులపై విచారణకు అనుమతినిస్తూ జూలై ఇరవై ఎనిమిదిన ఇచ్చిన ఉత్తర్వు కేవలం తీవ్రమైన హేయమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్న వారిని ఆ కోవలో చూడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిరసనలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పెల్లెట్ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని వివరించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 19కి వాయిదా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు లోక్సభ ఈరోజు అభినందనలు తెలిపింది. సభా కార్యకలాపాల ప్రారంభ సమయంలో స్పీకర్ ఓం బిర్లా భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారని, 13 స్వర్ణాలు, 17 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పారు. భారత మహిళా క్రీడాకారులు అసాధారణ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రదర్శించి 8 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 16 పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. తదుపరి కామన్వెల్త్ గేమ్స్ 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతాయని స్పీకర్ తెలిపారు. నిన్న జరిగిన ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను అధికారికంగా భారత్కు అప్పగించారని ఓం బిర్లా వెల్లడిస్తూ,
2: राष्ट्रमंडल खेलों का अगला संस्करण भारत में अहमदाबाद में वर्ष 2030 में आयोजित किया जाएगा. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈ ఏడాది జూలైలో అత్యధిక నెలవారీ లావాదేవీలను నమోదు చేసింది. ఇందులో భాగంగా 29.88 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఘనత భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ వినియోగం వేగంగా విస్తరించడం చెల్లింపుల వ్యవస్థ విస్తరణకు నిదర్శనమని తెలిపింది. వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకింపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గుజరాత్లోని వడోదర జిల్లా మంజల్పూర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యేంద్రభాయి పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బికాభాయ్ రబారిపై 30,000కు పైగా ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

0: ప్రకటిస్తుంది. రేపు ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళం, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కేరళం రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరువనంతపురం, కొల్లాం మినహా అన్ని జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు ఈరోజు సెలవు ప్రకటించారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీన 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం మొదలవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీల కోసం మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఈ నెల 4 నుండి 17వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 2 వరకు, ఆ తర్వాత 3వ విడత సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు జరుగుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశ
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పిల్ల నచ్చింది చిత్రం కోసం మనో చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట కలిసుందాంరా. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజకుమార్.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మృగరాజు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ మరియు బృందం పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: చిత్రమంజరి సినీ గీతాలు.
1: ఇందులో ప్రేమ గీతాలు. స్ఫూర్తినందించే గీతాలు.
0: మనసును తాకే మధుర గీతాలు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం.

0: అన్నిటి సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.
1: మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపిస్తున్న పాట యొక్క చిత్రం పేరు అబ్బాయి గారి పెళ్ళి, పాట పేరు ఎన్నియల్లో ఎన్నియల్లో. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. కోరినవారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి సాయి మనీష్ మరియు కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి. ఎన్నియల్లో అనే సాంగ్ను

తదుపరి చిత్రం పేరు శ్రీమతి వెల్లొస్తా, పాట పేరు నీ పెదవులతో. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కోరినవారు శ్రీశైలం సినిపెంట నుండి శ్రీకాంత్, విజయ, హరిధృతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

అనంతరం చిత్రం పేరు పూజ, పాట పేరు నింగినేలా ఒకటాయలే అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం. మరి కోరినవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా భగీరథపురం గ్రామం ఇరమండలం పోస్టు నుండి మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలితా వైష్ణవి, నాగలక్ష్మి. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. నింగినేలా ఒకటాయలే అనేటువంటి పాటను విని సంతోషించండి.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు చదువుకున్న అమ్మాయిలు. పాట పేరు గుట్టుగా లేత కొమ్మల మధ్య అనే పాట, అంటే ఒకటి హృదయం అనేటువంటి పాట. పాడినవారు ఘంటసాల పి సుశీల, కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, వనిత గారులు. మరి వీరికోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

తదుపరి చిత్రం పేరు నీరాజనం, పాట పేరు గల్లుగల్లున గుండె, పాడినవారు ఎస్ జానకి, కోరినవారు తెలంగాణ రాష్ట్రం చోటోపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినిపోతున్న పాట యొక్క చిత్రం పేరు ఇద్దరూ అసాధ్యులే. పాట పేరు సంకురేత్రి సంబరాల అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల మరియు బృందం. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా అలగాపూర్ గ్రామం ఆనూరు తాలూకా నుండి సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్బి.

0: చెక్ అవుట్ కెంపం. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.
1: సంకు

0: వల పూటే వల కన్న సుఖమే ఉంది.
1: మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకర్ రావు గారు మృదంగం. ముందుగా వినండి ఇంత మోడి సారంగ రాగంలో వర్ణం ఆదితాళం, శ్రీ తిరువొత్తియూర్ త్యాగయ్యర్ రచనా.

சதா தவா பாதயுகம் துந்துபீராகம் ரூபகதாளம் ஸ்வீயரச்சனா.

నరు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకరరావు గారు మృదంగం. ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపము, కళ్యాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం విన్నారు. శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకర్ రావు గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: All citizens on this moment of double delight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:10 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 MHz రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.